ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 14వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. 323.6 మీటర్లు, అనగా 927 కిలోహెడ్స్, మరియు ఎఫ్ఎం 102 మెగాహెడ్స్లపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై కూడా శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57.03. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. ఎంత చక్కని తల్లివే బృందగానం. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి.

0: is moving towards becoming a global sporting hub. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

0: ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు.
1: మనిషి మంచి చెడుల మధ్య ఇరుక్కుపోయి సంఘర్షణలతో జీవిస్తూ ఉంటాడు. అసలు ఏది మంచి ఏది చెడు అని అడిగితే సమాధానం సూటిగా సరైనదిగా రావడం కష్టం. ఎందుకంటే ఒక సమయంలో మంచి మరొక సమయానికి చెడు అవుతోంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వేట కోసం వెళ్ళిన దశరథుని స్థితిని వర్ణిస్తూ అచక్షురు విషయే ఘోషం వారణస్యేవ నర్తత అని అంటాడు. దశరథునికి సరయూ నదీ తీరంలో ఒక శబ్దం వినిపించింది. బాణాన్ని ఆ శబ్దం వైపు గురి చూసి వదిలాడు. ఏనుగు అని భావించిన దశరథుడు నీటి కోసం వచ్చిన ఒక మునికుమారుణ్ణి కొట్టాడు. మంచి చెడులు రెండు వయస్సు, కాలము, ప్రాంతము, వ్యక్తి యొక్క మానసిక స్థితి, సామాజిక నియమావళిని బట్టి మారుతూ ఉంటాయి. మంచి చెడుల మధ్య ఉన్న సంఘర్షణను ఆధారం చేసుకొని అహంకారం తలెత్తుతుంది. సహజంగా జీవించాలి. ఎవరి జీవితాలు వారు జీవించడానికే వచ్చాం. మంచికి చెడుకి ఒక కారణం ఉంటుంది. కొన్ని తెలియక చేస్తాం, కొన్ని తప్పక చేస్తాం. జీవితాన్ని చాలా సహజంగా ఎరుకతో అంటే వివేకంతో జీవించాలి. నిజానికి మంచి చెడు మనం ఇచ్చే విలువలను బట్టి ఉంటాయి. మనం సంఘర్షణకు లోను కాకూడదు. సహజత్వంతో పూర్ణంగా జీవించాలి. ఏ పనైనా విశ్వాసంతో చేయాలి. అప్పుడు విజయం లభిస్తుంది. ఒక క్రియలో ఒక ఫలితం లభించటం వెనుక మన శక్తితో పాటు మరెన్నో అంశాలు పాత్ర వహిస్తాయి. ప్రమాదో ధీమతామపి, ఎంత గొప్పవారైనా ఒకనాడు అపజయం చవిచూడక తప్పదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్కొక్కసారి కడుపు నిండా ఆహారం దొరకని సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో ఇవన్నీ సహజం. పొందటము, పోగొట్టుకోవడము, కలవటము, విడిపోవటము, పగలు, చీకటి, ఆనందం, విషాదం ఇలా అన్నీ కలిసే ఉంటాయి. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి అని భాష మహాకవి చెప్పినట్లుగా ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. మార్పు ప్రకృతి నియమం. అందుకని మనం మంచి చెడు అంటూ విలువలను ఇచ్చుకుంటూ వాటి మధ్య కూరుకుపోయి మనం అనుకున్నది జరగనప్పుడు కృంగిపోతూ జీవించకూడదు. నవరసాలు ఉంటేనే ఏ కళ అయినా రంజకంగా ఉంటుంది. నవరసాలలో విషాదం, దుఃఖం ఇవన్నీ భాగాలే. ఒక అందమైన చిత్రాన్ని గీసినప్పుడు అన్ని రంగులను వాడితేనే కమనీయంగా, ఆకర్షణగా, అద్భుతంగా ఉంటుంది చిత్రం. ఇష్టం లేదని, చెడుకు గుర్తు అని నల్ల రంగును చిత్రలేఖనంలో ఉపయోగించకపోతే చిత్రానికి పరిపూర్ణత లభించదు కదా. ఆ రంగులేని లోటు కనిపిస్తూనే ఉంటుంది. అందుకనే జీవితంలో ఇది అది అని అంచనాలు, విలువలు కట్టడం చేయకుండా పూర్ణంగా ఆస్వాదిస్తూ జీవించాలి. అందుకు సిద్ధంగా విశాల హృదయంతో జీవించాలి. అప్పుడే మనం మనంగా జీవిస్తూ సత్యదర్శనం చేయగలం, సచ్చిదానంద అనుభూతిని పొందగలం. మనలో ఆనందించేవాడు, పిరికివాడు, అనుమానస్తుడు, అత్యాశాపరుడు, ఆవేశపరుడు ఇలా రకరకాలు రూపుదిద్దుకోవటానికి కారణం ఈ మంచి చెడు పేరుతో కల్పించుకునే భావాలు, ఆలోచనలు, అంచనాలు మాత్రమే. ఒక మహోన్నత వ్యక్తిగా మారాలంటే సత్సంగం సర్వార్థ సాధనకు మూలం అని భర్తృహరి శతకం అంటోంది. సత్య సూక్తి ఘటించు, ధీ జడుమ మాంచు, గౌరవ మొసంగు, జనులకు కలుషమడంచు, కీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు. జీవితం ఒక చెట్టు అని అనుకుంటే సత్సంగం నీరునిచ్చే వేరులాంటిది. స్వాధ్యాయం అనేది చెట్టును నిలబెట్టే బోధే అని అనవచ్చును. కనుక సహజంగా, స్వేచ్ఛగా, నిర్మలంగా, సాధనగా జీవిద్దాం. ఎత్తు పల్లాలను సమానంగా భావిస్తూ సాగిపోయే నదిలాగా కష్టం సుఖం వంటి వాటికి పరిమితం కాకుండా సహజంగా జీవిద్దాం. స్వస్తి.

0: ఇంతవరకు డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: పొలం పనులు. ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో వరిలో ప్రకృతి సాగు కొన్ని ముఖ్యాంశాలు. నిర్వహణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: మనం వరి సాగు చేస్తున్నాం. వరి సాగులో కూడా ఈసారి మరి ఇబ్బందులు పడకుండా సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రకృతి సాగు చేసేవాళ్ళు పంటను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మామూలుగానే ఈసారి వానలు తక్కువ ఉన్నాయి. మరి పెట్టుబడి పెరగకుండా మనం ప్రకృతి సాగులో మంచి ఫలితాలు పొందాలంటే మటుకు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ప్రకృతి సాగులో వరిలో మనకు కావాల్సినటువంటి ఏంటి, విత్తన శుద్ధికి కావాల్సినటువంటి బీజామృతం కూడా కావాలి. అలాగే పంట మొదటి దశలో వచ్చేటువంటి ఈ చిన్న చిన్న పురుగుల్ని నియంత్రించుకోవటానికి మనకి ఈ వేప సంబంధించినటువంటి మందుల్ని సిద్ధం చేసుకొని మనం వాడుకోవాలి. అలాగే ఈ నారుమళ్ళలో కానీ లేకపోతే నాట్లు వేసిన తర్వాత కానీ లేకపోతే సరాసరి విత్తినటువంటి మరి పంటలో కానీ తెగుళ్ళని నియంత్రించుకోవటానికి పులిసిన మజ్జిగ ఒకటి మనం పంట మీద పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పంటకు కావాల్సినటువంటి బలం ఇచ్చుకోవాలి. దానికి ఘనజీవామృతం అవసరం. లేదు మనకి కంపోస్ట్లు ఉంటాయి, మామూలుగా నాడెప్ కంపోస్ట్ అని లేకపోతే మామూలుగా మనం దెబ్బ పోసుకుంటాం ఊళ్ళల్లో, దాన్ని కానీ బాగా చీకిన తర్వాత మనం వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మోతాదులో కనుక మనం పెట్టుకోగలిగితే మన పంటలో మరి సూక్ష్మధాతు లోపాలు రాకుండా పంటని కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే నాట్లు వేసేటప్పుడు మనము ఖచ్చితంగా కొనలు తుంచి మాత్రమే మనము నాట్లు వేసుకోవాలి. కాలిబాటలు ఖచ్చితంగా తీసుకోవాలి. మామూలుగా ప్రకృతి వ్యవసాయం అనగానే మనం ఏమనుకుంటా ఉంటాయి అంటే ఈ జీవామృతాలు లేకపోతే ఈ కషాయాలే అనుకుంటాం. కానీ ప్రకృతిని ఉపయోగించుకొని అక్కడ ఎలాంటి రసాయనాలు లేకుండా ఇతర రకాలైనటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అలాగే సేద్య పద్ధతులు భౌతిక పద్ధతులు ఇవన్నీ వాడుకొని మనం పంట మంచిగా తీసుకోవటం. అంతేగాని మనకి ఈ సేద్య పద్ధతులకి దీనికి సంబంధం లేదనుకుంటే మటుకు పొరపాటు. ఉదాహరణకి మనము ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు దారి లేకపోతే 20 సెంటీమీటర్ల దారి వదులుకోవటం సేద్య పద్ధతి, అది ఖచ్చితంగా పాటించాలి. అలాగే కొనలు తుంచడం ఒక సేద్య పద్ధతి, అది ఖచ్చితంగా పాటించాలి. అలాగే సుడిదోమ వచ్చినప్పుడు అప్పుడప్పుడు నీటిని తీసి ఆరబెట్టడం పొలాన్ని, అదొక సేద్య పద్ధతి. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నట్లయితే మన పంటలో సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి సాగులో సమస్య రాకుండా చూసుకోవటం ముఖ్యం, వచ్చిన తర్వాత పరిష్కరించుకోవటం కన్నా. సరే, పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి తెగుళ్ళు రాకుండా పులిసిన మజ్జిగ, అలాగే కొన్ని రకాల తెగుళ్ళు నియంత్రించడానికి సూడోమోనాస్, అలాగే మనకి ఇతర రకాలైనటువంటి జీవ నియంత్రణ మందులు ట్రైకోగ్రామా అట్టలు ఇలా రకరకాలు అయితే మనకు ఉన్నాయి. వాటిని కూడా సద్వినియోగపరుచుకుంటూ మనం వెళ్ళాలి. అలాగే నేలకు కావాల్సినటువంటి జీవన ఎరువులను కూడా ఖచ్చితంగా అందించాలి. ఇది మటుకు ఖచ్చితంగా.

0: చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మనము ఎలాగూ మందులు కొట్టట్లేదు కాబట్టి మన పంటలో చాలా వరకు మిత్ర పురుగులు అలాగే సహజ శత్రువులు బాగా తిరుగుతూ ఉంటాయి. దానికి తోడు మనము గట్ల మీద కనుక మామూలు కొన్ని ఉపయోగపడేటువంటి మొక్కలు మనము బొబ్బర్ల లాంటివి కనుక వేసుకోగలిగితే గట్ల మీద, అక్కడ మనకు సహాయం చేసేటువంటి మిత్ర పురుగుల సంతతి బాగా పెంచుకుంటూ ఉంటాయి. అవి వచ్చి పంట మీద వచ్చి ఈ నష్టం చేసేటువంటి పురుగుల సంతతిని బాగా నియంత్రిస్తాయి. అలాగే మనము ఈ కాండంతులచే పురుగును నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలు ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా పెట్టుకుంటూ పోవాలి. అవి గనక ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కలిసి ఒకటే చోట ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పెట్టుకుంటే కూడా మగరెక్కల పురుగులను బాగా సంతతి తగ్గించేస్తాం. అవి గుడ్లు ఆడరెక్కల పురుగులు పెట్టలేవు, అప్పుడు కూడా మనకు సంతతి బాగా తగ్గుతుంది. అలాగే మనం పక్షుల సహాయం కూడా తీసుకోవాలి. పక్షుల సహాయము ఎలా తీసుకోవచ్చు? మనం పంగకర్రలు దొరికితే పెట్టుకుంటాం. పంగకర్రలు దొరకపోతే మన పంటకు ఒక అడుగెత్తులో తీగల లాంటి అక్కడక్కడ కట్టామనుకోండి, పక్షులు వచ్చి అలా వాళ్తాయి. వాటి కళ్ళకి పురుగు ఎక్కడ తారట్లాడినా కనిపిస్తుంది, వెంటనే అవి తినేస్తాయి. అసలు ఎలాంటి ఖర్చు లేకుండా జరిగిపోయేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఇవి సులువుగా మనం తెలుసుకొని చేసుకోవాలి. కానీ ప్రతి పంటకు కూడా మనము బీజామృతాన్ని వాడుకొని విత్తన శుద్ధత చేయాలి. అది వరిలో కూడా చేయాల్సిందే. ఇక జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఈ భాసను సంబంధించి ఫాస్ఫోబ్యాక్టీరియాను కూడా ఖచ్చితంగా మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పంటకి కావలసినటువంటి పోషకాలు సూక్ష్మధాతువులు అవన్నీ అందాలంటే అప్పుడప్పుడు మనము ఈ ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకొని మనం వేసుకుంటాం. నెలకు ఒకసారి, లేకపోతే నెల 20 రోజులకు ఒకసారి, నెల 30 రోజులకు అంటే 2 నెలకు ఒకసారి, లేకపోతే 2 నెలలకు ఒకసారి, ఇలా 4-5 సార్లు మనం ఇది పిచికారీ చేసుకుంటున్నట్లయితే కనుక పంటకు కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. ముఖ్యంగా సూక్ష్మధాతువులు బాగా అందేటువంటి అవకాశం ఉంది. ఇక పురుగులు తెగుళ్ళు అంటారా, మనకి కషాయాలు చెప్తానుంటారు, రకరకాల కషాయాలు చెప్తుంటారు, నీమాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని, తూటికాడ కషాయం అని. సుడిదోమకు మటుకు తూటికాడ కషాయాన్ని చక్కగా వాడుకొని నియంత్రించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇలా మనకి అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పదార్థాలతోటి మనం కషాయాలు సిద్ధం చేసుకొని మనము మొదటి దశలోనే ప్రయత్నం చేసినట్లయితే ఈ పురుగు ధృతి కానీ తెగులు ధృతి కానీ ఎక్కువ కాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది.
1: వాతావరణ వివరాలు. రాగల 24 గంటలకు రైతులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లా వాళ్ళకి వాతావరణ సూచన. ప్రాంతంలో ఆకాశం అక్కడక్కడ మేఘావృతం నుండి ఒక మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు.

పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు శ్రోతలు వినవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్

0: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈవోఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా MSME ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్, ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెలలో పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలన్నింటిలో కూడా 3 కోట్లతో సీసీ రోడ్స్, అదే విధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్

0: మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
1: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught, even when they are young, the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార్గుల వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణ శిక్షణ పద్ధతిశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతి. अद्य शिक्षक दिवसावसरे स्वीय सन्देशे एषा उक्तवती।

అనంతరం పుష్పాంజలి మరియు సమాచారవాణి ప్రసారం అవుతాయి. 8 గంటలకు సమాచార ప్రభాత్, ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ వై రామకృష్ణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్ వైద్యనాథన్, శ్రీ ఎల్ శంకర్ త్రయంలో వయలిన్ వాదనం ప్రసారం అవుతుంది. 8:59 9:30 10:15 మరియు 10:30 పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారం అవుతుంది. ఇక 11:00 మరియు 11:30 మధురిమ కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 12:10 మధుమంజరి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారం అవుతాయి. ఇంకా 12:40 మరిన్ని తెలుగు సినిమా పాటలు శ్రోతలు వినవచ్చు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 2:31 సైనిక్ మాధురి, శ్రీమతి కె చందన నిర్వహణలో సైనిక సోదరుల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. సాయంత్రం ప్రసారంలో యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు శ్రోతలు వినవచ్చు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఇక 6:30 గుంజన్, తదనంతరం ఫిట్నెస్ మంత్ర మరియు వికాసం ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వాణి, 7:45 మహిళల క్రికెట్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం రేడియో సెట్లపై మాత్రమే శ్రోతలు వినవచ్చు. ఇక 7:45, 8:15, 9:30 మరియు 10:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు శ్రోతలు ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఈ పాటలను వినవచ్చు. 8:00, 8:15 సాంస్క్రిట్ టాక్ గురుదేవో భవ, శ్రీ నెయ్యగాపుల కృష్ణ గారి సంస్కృత ప్రసంగం యాప్ ద్వారా శ్రోతలు వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ వార్తలు యాప్ మరియు రేడియో సెటిల్ ద్వారా కూడా శ్రోతలు వినవచ్చు. 10:00 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్, ఈ కార్యక్రమంలో విద్వాన్ కాళీప్రసాద్ బాబు మృదంగ లయ విన్యాసం ప్రసారం అవుతుంది. ఇవి ఈనాటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి

0: రెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో 2 స్థానాలు పడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని, వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో, చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం, శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని, వారిని ప్రేరేపించగలరని, ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని, విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులను కోరారు. అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్బంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతోమంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీ కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో 108 से ज्यादा पैरा एथलीट हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈ వేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-28లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 199 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
3: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైర్హాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ముందుగా ఒక ప్రకటన.

ఉదయ సమీరాల కార్యక్రమంలో ముఖ్యాంశాలు. నేటి మాట శీర్షికలో భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం ప్రముఖ తెలుగు కవి మరియు గేయ రచయిత పురుషోత్తం చౌదరి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు శ్రోతలు వినవచ్చు. ఇంకా లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వి జయలక్ష్మి పాడిన కొన్ని లలిత గీతాలు, అనంతరం పుష్పాంజలి మరియు సమాచారవాణి ప్రసారం అవుతాయి. ముందుగా నేటి మాట. ఈనాటి నేటి మాటలో మొదటి అంశం సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా వీరు పనిచేశారు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నారు రాధాకృష్ణన్. 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 4వ వైస్ ఛాన్సలర్గా, 1931 నుంచి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2వ వైస్ ఛాన్సలర్గా కూడా రాధాకృష్ణన్ పనిచేశారు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన విశిష్టమైన పండితులుగా పరిగణించబడ్డారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతిలో గడిచింది. రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కేవీ హైస్కూల్లో సాగింది. 1896 ఆయన తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవలాంజికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు, ఆ తరువాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారారు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవారు రాధాకృష్ణన్. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్లో 1921 నుండి 1932 వరకు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్టింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ రిలీజియన్ అండ్ ఎథిక్స్కు 1936 నుండి 1952 వరకు తన సేవలను అందించారు. రాధాకృష్ణన్ భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారని ప్రతీతి. రాధాకృష్ణన్ భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో ప్రధానులకు మార్గనిర్దేశం కూడా చేశారు. వారు తన జీవితంలో 1931 నైట్హుడ్, 1954 భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, 1963 బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యత్వంతో సహా అనేక ఉన్నత పురస్కారాలను పొందారు. రాధాకృష్ణన్ భారతదేశంలోని వెనుకబడిన వృద్ధుల కోసం లాభాపేక్ష లేని సంస్థ హెల్పేజ్ ఇండియా వ్యవస్థాపకుల్లో ఒకరు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు దేశంలో అత్యున్నత ఆలోచన కలవారని విశ్వసించేవారు. 1962 నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజును సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటున్నాం. భారత తపాలా శాఖ 1967 మరియు 1989 రాధాకృష్ణన్ స్మారక చిహ్నంగా తపాలా స్టాంపులను విడుదల చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ 17 ఏప్రిల్ 1975 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఇవి భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలోని కొన్ని ముఖ్యాంశాలు. నేటి మాటలో తదుపరి అంశం పురుషోత్తం చౌదరి. ఈరోజు వీరి జయంతి. పురుషోత్తం చౌదరి 19వ శతాబ్దానికి చెందిన గొప్ప తెలుగు క్రైస్తవ కవి. 1838 ఐజాక్ స్టబ్బిన్స్ చేత స్థాపించబడిన బెరహంపూర్ చర్చి యొక్క క్రైస్తవ బోధకుడు, సువార్తికుడు మరియు పాస్టర్ పురుషోత్తం చౌదరి గారు. ప్రారంభంలో 1834 వారు మద్రాసులో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మేజర్ బ్రెట్ వద్ద సహాయక మిషనరీగా పనిచేశారు. తదనుగుణంగా ఆయన దేవుని వాక్యాన్ని బోధించడానికి మరియు తాను రచించిన సువార్త సాహిత్యం సహా క్రైస్తవ సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఒరియా మాట్లాడే జిల్లాలకు మరియు తెలుగు మాట్లాడే జిల్లాలకు, ప్రస్తుత కర్ణాటకలోని మరియు ఆంధ్ర మరియు బళ్ళారి ప్రాంతాలతో సహా అనేక పర్యటనలు చేశారు. పురుషోత్తం చౌదరి గారు బాప్టిజం పొందిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో సువార్తను బోధించారు. పురుషోత్తం చౌదరి గారు మంచి కవి మరియు ప్రఖ్యాత కీర్తనల రచయిత కూడా. వారు 130 కీర్తనలు రచించారు, 7 క్రైస్తవ కరపత్రాలను వ్రాశారు మరియు యేసుక్రీస్తు బోధనలతో అనేక చిన్న పుస్తకాలను కూడా ప్రచురించారు. లండన్ మిషన్ మరియు ఇంగ్లీష్ బ్యాప్టిస్ట్ మిషన్లో 54 సంవత్సరాలు బోధించారు. పురుషోత్తం చౌదరి గారి రచనలు కొన్ని నీలాచల విలాసము, ముక్తి మార్గ ప్రదర్శన, యేసుక్రీస్తు

ప్రభు శతకము, జగన్నాథ పరీక్ష మొదలైనవి. పురుషోత్తం చౌదరి గారు తన 87వ ఏట అంటే 1890 ఆగస్టు 24వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఇవి ప్రముఖ తెలుగు క్రైస్తవ కవి పురుషోత్తం చౌదరి గారి జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు. నేటి మాట విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు ఉదయ సమీరాల కార్యక్రమంలో లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి జయలక్ష్మి పాడిన లలిత గీతాలు వింటారు. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బండారు రమణమూర్తి తబలా సహకారం. ముందుగా మనసు కోరెను మరల, శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి రచన.

ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇంతవరకు మీరు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వి జయలక్ష్మి పాడిన లలిత గీతాలు విన్నారు. శ్రీ ఆర్ దుర్గా ప్రసాద్ కీబోర్డ్, శ్రీ బండారు రమణమూర్తి తబలా సహకారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ముందుగా

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట విన్నారు. తర్వాత శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట.

విన్న ఆ పాట శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుంచి పి సుశీల బి వసంత పాడారు. తర్వాత భూకైలాస్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట.

విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సలార్ మిట్టల్ స్టీల్

0: పిలుపునిచ్చారు. రెండేళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్ ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థినులు మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళ థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండి రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ, 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వయలిన్ త్రయం శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్ వైద్యనాథన్, శ్రీ ఎల్ శంకర్ల వయలిన్ వాదన వింటారు. ముందుగా సామి నిన్నే కోరి, శ్రీతాళం ఆదితాళం గర్భపురి వాసర్ రచన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు వయలిన్ త్రయం శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్ వైద్యనాథన్, శ్రీ ఎల్ శంకర్ల వయలిన్ వాదన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు డయల్ చేయవలసిన నెంబర్ 0891-2727-2444 మరియు 0891-2727-2888. ముందుగా ఒక ప్రకటన.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: పాటల పల్లకి కార్యక్రమంలో ముందుగా విన్న పాట ఘరానా దొంగ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు.
1: హలో,
0: హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట కావాలి?
1: సార్, ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ అమ్మా రైతు బిడ్డ సినిమా నుంచి ఇవ్వండి సార్.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలు.

0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి
1: హలో,
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్. నేను
0: నమస్తే అండి.
1: కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పలకా సత్యనారాయణ అండి నా పేరు.
0: సత్యనారాయణ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: స్వయం కృషి, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్వయం కృషి సినిమాలో పారహు సార్ అనే పాట కావాలి సార్.
0: అలాగేనండి, వినండి.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
0: ధన్యవాదాలు, నమస్కారం.

0: హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే సార్, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు, ఏ సినిమాలో పాట?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట కావాలి?
1: అందమే ఆనందం చిత్రంలో మధుమాస వేళలో అని పాట వేయండి సార్.
0: అలాగే సార్, తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్తే.
0: ధన్యవాదాలు. నమస్తే అండి.

0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నాం, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనకాపల్లి జిల్లా ఎల్మెంట్లేరే పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మరిషా రమణ.
0: రమణ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: సార్, రుద్రనాథ సినిమాలోను ఎల్లంటేవో అంటే ఈ అంటే నీ అంటే లవ్ లవ్ లవ్లే అన్న సాంగ్ కావాలి సార్.
0: అలాగే సార్, వినండి.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు. నమస్కారం.

0: వస్తే రమ్మంట వయసే తెమ్మంట వాళ్ళు పొద్దుల పూట
1: నీ

0: నేనంటే ఓజంటే అంటే అంటే అంటే అంటే కే ఐ అంటే అంటే కిస్ కిస్ కిస్లే.
1: హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే సార్. సార్ నేను సార్ బొబ్బుల నుంచి భూముల అప్పారావు మాట్లాడుతున్నాను, జూబ్లీ నుంచి.
1: చెప్పండి అప్పారావు గారు, ఏ సినిమాలో పాట కావాలి?
2: గోవులు గోపురంలోని వినరా వినరా అన్నారు, ఇద్దరు ఘంటసాల సుశీల గారు కలిపిన పాట కావాలి.
1: అలాగేనండి, వినండి.
2: ఓకే,
1: ధన్యవాదాలు.

0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మధ్య గ్రామం పద్మనాభం మండలం విశాఖ జిల్లా సార్.
0: చెప్పండి.
1: నా పేరు కొంటపోతు రామనాయుడు.
0: నాయుడు గారు చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?

ఉంది, అది కొత్త కొత్త కథలను రోజు చెప్పక చెబుతుంది. కలవక కలవక కలిసి

శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా కోరిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన నెంబర్ 0891-27-27-244 మరియు 0891-27-27-288.

0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విస్తారి జిల్లా గోపాలపట్నం నుంచి అండి.
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు రంగేలి రాజా. సమాజం నిర్మాత్లాడు పాట ఇవ్వండి సార్.
0: అలాగే, మీ పేరు?
1: నా పేరు రాము సార్.
0: సరే సార్, వినండి సార్, ధన్యవాదాలు.
1: నమస్తే.

0: హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే సార్, చెప్పండి.
1: విజయనగరం నుంచి వెంకట సుబ్బారావు మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సుబ్బారావు గారు, ఏ సినిమాలో పాట కావాలి?
1: సినిమా నుంచి పాట.
0: అలాగే సార్, వినండి.

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నమస్తే అండి. నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ సార్ అనవర్ దగ్గర.
0: చెప్పండి సార్.
1: నాకు మట్టిలో మాణిక్యం సినిమాలోని నా మాట నీ మాట చదవాలి అనే పాట చదవని వినిపిస్తాను.
0: అలాగేనండి, వినండి.
1: ఓకే ఓకే సార్, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి. మీకు కూడా శుభాకాంక్షలు.

0: హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, శుభోదయం. నా పేరు కామేశ్వరి, అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కామేశ్వరి గారు, ఏ సినిమాలో పాట కావాలి?
1: రేపు అక్కడ చిత్రాల్లో బ్రహ్మలు గురు బ్రహ్మలు పాట వినిపించండి.
0: అలాగేనండి, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రేరు గరిస సనిపని స

0: హలో, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ప్రసాద్ విజయనగరం నుంచి కాల్ చేస్తున్నానండి. నాకు వందనం అభివందనం ప్రేమ విషయంలో మాట కావాలి సార్.
0: అలాగే సార్, వినండి సార్. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే అండి.

పాటల పల్లకి కార్యక్రమం తిరిగి 10:15 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమ మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 26వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరో అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ద్రువ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ను ఉగ్రవాద, తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ

అగ్రాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే మూడు ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఎకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి, భద్రత భారతదేశపు మొదటి ప్రాధాన్యత అంశాలని ఆయన స్పష్టం చేశారు. యురేషియా ప్రాంతంలో కూడా శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ది, మానవతా అవసరాలకు భారత్ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన వివరించారు. యుద్దాలు, ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్ఈఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్ఈఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్ఈఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్ఈఓ సభ్యదేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్ఈఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్యదేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్తాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్తాన్ ఎస్ఈఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్ఈఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1252 చేరింది. విపత్తు జరిగే 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాక్కోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్షబీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటెకోసి, త్రిశూలి నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధారణ అయినందున ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్నదానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు.
ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.

0: పారు. ది సపోర్ట్ దట్ ఇండియా హ్యాస్ సో ఫార్ గివెన్ టు నేపాల్, యూ వుడ్ హ్యావ్ సీన్ ది ప్రెస్ రిలీజెస్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ది అప్డేట్స్ దట్ వీ హ్యావ్ బీన్ రిలీజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ గివింగ్ యూ ద డీటెయిల్స్. వీ విల్ కంటిన్యూ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ నేపాల్. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal, and these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday we had two Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now we have supplied around 95 tons of relief material on 7 aircraft.
1: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైష్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1,907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైష్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
0: యాజ్ అ క్లోజ్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఇండియా రెస్పాండెడ్ ప్రాంప్ట్లీ యాజ్ యూ హ్యావ్ సీన్ అండ్ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ రెస్క్యూ రిలీఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ రికవరీ ఎఫర్ట్స్ ఇన్ ద కంట్రీ. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
1: ఇక నేపాల్ తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్ తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతం ఉన్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మౌ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా, సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ స్పందిస్తూ, అమెరికా గనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అణుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. వైట్హౌస్లో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించేందుకు కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. శాంతి ప్రతిపాదనను చర్చించేందుకు తన ప్రత్యేక రాయబారులుగా స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీల మధ్య సయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదన్నారు.

0: ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ నగరంపై దాడులు చేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడి చమురును దొంగలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడి చమురును దొంగలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎలమే పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్లోని ట్యాపింగ్కు ఇంకో పైపును అమర్చి ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన నెంబర్ 0891-27-27-244, 0891-27-27-288.

0: హలో నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడినాం సార్.
0: చెప్పండి.
1: వెంకటేశ్వర సినిమా నుంచి ఒక పిది పుల్లు పిలిస్తే పళ్ళు పుట్టావట పాట కావాలి సార్.
0: అలాగే సార్, వినండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అదే మేము నారాయణరావు అండి, హిమాచల్ నుంచి. ఇంద్రాలోనే ఐఐఓ పాట ఉందన్నారు కదా, అది
1: అలాగేనండి, వినండి సార్. ధన్యవాదాలు.
0: హిమాచల్ నుంచి నారాయణరావు.
1: అలాగే నారాయణరావు గారు, ధన్యవాదాలు. వినండి పాట.

0: హలో నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకటరావు గారు చెప్పండి, ఏ సినిమాల పాట కావాలి?
1: నాకు దేశ ఒక సినిమా నుంచి ఒంటరిగా పోయేదాన్ని ఘంటసాల గారు పాడిన పాట వినిపించండి.
0: అలాగేనండి, వినండి.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఫోనిన్ లైవ్ ద్వారా శ్రోతలు డయల్ చేయవలసిన నెంబర్ 0891-27-27-244, 0891-27-27-288. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, ఎలమెంటరీ నుంచి మాట్లాడుతున్నాండి, సాయి టైలర్.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట కావాలి?
1: ఇద్దరు ఇద్దరే సినిమాలో ఊనమాలు నేర్పాలని ఆ పాట కావాలి.
0: అలాగేనండి, వినండి.
1: ఓకే సార్,
0: నమస్తే. నమస్తే, ధన్యవాదాలు.

0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గవర్నమెంట్ నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మైదీపట్నం అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: సార్ పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రంలో. అదే టెలిస్టాం కావాలి సార్.
0: అలాగేనండి, వినండి శ్రీనివాస్ గారు.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అయ్యా.

0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే సార్. హలో, గుడ్ మార్నింగ్.
0: చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతాను సార్.
0: కళ్యాణి గారు, ఏ సినిమాలో పాట కావాలి?
1: టీచర్ డే సందర్భంగా భారతదేశంలో ఉన్న టీచర్లందరికీ నా శుభాకాంక్షలు సార్.
0: ధన్యవాదాలు. ఏ సినిమాలో పాట కావాలి మీకు?
1: హాయ్ హాయ్ నాయకులో, గురువు అంటే గుండ్రాయి కాదు, గురువు అంటే గుడిచంపు కాదు అంట పాట ఏంటి సార్?
0: అలాగేనండి, వినండి.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలమ్మా. రైట్.

దేవుడి చెంబు కాదు,

0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి, నాగిని అండి.
0: చెప్పండి.
1: నాకు టీచర్స్ డే సందర్భంగా స్టూడెంట్ నెంబర్ 1 లో ఫేర్వెల్ సాంగ్ ఉంది కదా, అది కావాలి.
0: అలాగేనండి, వినండి.
1: థ్యాంక్ యూ.

0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రీకాకుళం సార్.
0: చెప్పండి, మీ పేరు, ఏ సినిమాలో పాట కావాలో చెప్పండి.
1: మా పేరు నవీన్ సార్. మాకు వసంత సినిమా నుంచి, వసంత అందులో జాబిల్లి సీన్ ఉండే పాట కావాలి సార్.
0: వినండి, ధన్యవాదాలు.

మీరింతవరకు పాటల పల్లకి ఫోనీల సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మాధురిమ పాత సినిమా పాటలు వింటారు.

బంగారు గాజుల చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం టి చలపతి, సాహిత్యం దాసరది. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

మంచి చెడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఈ చిత్రానికి సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

పెండియాల నాగేశ్వరరావు సంగీతంలో, శ్రీశ్రీ సాహిత్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. పి సుశీల మాత్రమే పాడిన పాట వింటారు, పరువు ప్రతిష్ఠా చిత్రం నుంచి.

ఘంటసాల జిక్కి పాడిన పాట విన్నారు. సువర్ణ సుందరి చిత్రం నుండి, సంగీతం పి ఆదినారాయణరావు, సాహిత్యం సముద్రాల.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. శుభోదయం చిత్రం నుంచి సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి. మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

ఆత్మీయులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దాసరథి. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

కొలగూత్రాలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి. మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

వయస్సు పిలిచింది చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆరుద్ర.

ముత్యాల పల్లకి చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం చెల్లపిల్ల సత్యం, సాహిత్యం మల్లెమాల. మీరు ఇంతవరకు మధురిమ పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమీప

శ్వేతామోహన్ హేమచంద్ర పాడిన పాట విన్నారు. కలేజా చిత్రం నుంచి. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మధుమంజరి సినిమా పాటలు వింటున్నారు.

శ్రోతలు మధుమంజరి సినిమా పాటలు వింటున్నారు. ఇదే ప్రసారంలో 12:30 ప్రసారము అవ్వవలసిన తెలుగులో జాతీయ వార్తలు 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధుమంజరి సినిమా పాటలు వింటున్నారు.

ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట విన్నారు. సాయి చిత్రం నుంచి సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం శివదత్త. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు.

అనిత విజయప్రకాష్ పాడిన పాట విన్నారు. మిర్చీ చిత్రం నుంచి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు.

ఇష్క్ చిత్రం నుంచి నిత్యా మీనన్, అద్నాన్ స్వామి పాడిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్.

ముకుంద చిత్రం నుంచి కేఎస్ చిత్రపాండ పాట విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు.

అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. చిత్రం నుంచి కౌసల్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం చక్రి, సాహిత్యం సాయి శ్రీహర్ష. మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है. आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा. पूरे शिक्षा जगत से ये कहना चाहते कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े. बचपन मरने नहीं देना. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినయముఖగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణా నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments, which include police authorities, women and child development, social welfare education departments, and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో

0: కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్ధిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్ చార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చేలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28కి పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామినీ మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఒక వాణిజ్య ప్రకటన.
3: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ప్రకటన విన్నారు. ఇదే ప్రసారంలో 2:30 సైనిక్ మాధురి వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో యువవాణి, యువజనుల కార్యక్రమం, అలాగే సాయంత్రం 5:30 సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు ఉంటాయి. సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం. ఇందులో గుంజన్ హిందీ కార్యక్రమంలో కృత్రిమ బుద్ధిమంతాకే యుగ్ మే శిక్షాకి ప్రసంగిత, డాక్టర్ ఏ అనితా గారి ప్రసంగం వింటారు. ఇంకా ఫిట్నెస్ మంత్ర మరియు వికాసం గురించి కూడా తెలుసుకుంటారు.

7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15కు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో చేపల వేటలో ట్రాన్స్పోండర్స్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుకలో ఉపయోగాల గురించి డాక్టర్ సిహెచ్ ధనుంజయరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.

7:45 మహిళల ఆసియా T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ ఆట ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లపై వింటారు. రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి.

ఈనాటి మహిళావాణి శ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ల సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాట విందాం.

0: హలో
1: హలో, బాగున్నారండి?
0: హలో, బాగున్నారండి.
1: శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం. మీ కూడా మీ పేరు చెప్పండి.
1: ఇవాళ ఉపాధ్యాయులు తినేస్తుంటాను.
0: అవునండి.
1: స్టూడెంట్ నెంబర్ 1 పిల్లలని.
0: ఓకే.
1: ఎక్కడో పెట్టి ఎక్కడో పెరిగి ఆ పాట కావాలి.
0: మీ పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పలేదు.
1: సిమ్లాకండి, కాకర్లోని.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో అండి.
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నారండి?
1: ఓకే, నేను బాగున్నాను. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి.
1: ఓకే, మీ పేరు చెప్పండి.
0: నాకు మాలధార మాల తరుణం పాట కావాలండి.
1: తప్పకుండా. ఓకే, మీరు అడిగిన పాటను వేస్తాను. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు రాధిక, రాధిక అండి.
1: ఓకే,
0: కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను.
0: మీరు అన్ని ప్రోగ్రామ్స్ మాకు నచ్చుతున్నాయండి.
1: ఓకేనండి, థ్యాంక్ యూ. ఇలాగే మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉండండి.
0: ఇవాళ మీ అందరికీ కృష్ణాష్టమి అన్ని మొత్తం ఉపాధ్యాయులు తర్వాత టీచర్స్ చే శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా,
1: మా అందరి తరపు నుంచి మీకు కూడా శుభాకాంక్షలు. ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. నా
0: మీ పేరు చెప్పండి.
1: నాకు భార్య బిడ్డల సినిమాలోనే చక్కనయ్య చందమామ అనే పాట
0: అయ్యో
1: కావాలి మేడం.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వేస్తాను. ముందు మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. మీ పేరు చెప్పండి.
1: నుంచి మాట్లాడుతున్నా, నా పేరు సరోజిని మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి. ఈనాటి మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్లో సినిమా పాటలు వింటున్నారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ షగున్ చోప్రా విత్ ది మిడ్ డే న్యూస్. ది హెడ్లైన్స్. President Draupadi Murmu says Viksit Bharat will only be possible with quality education, confers national awards on 48 school teachers. Prime Minister Narendra Modi urges teachers to go beyond textbooks while shaping lives of students, also calls for less screen time, more sports and outdoor activities for children. Prime Minister to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi this evening. Bihar flood situation remains critical in 14 districts. Relief and rescue operations underway. India delivers 95 tons of relief material to flood-hit Nepal to send more supplies and Bailey bridges. In badminton, Indian men's doubles pair of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty to face Malaysian duo in China Masters semi-final in Shenzhen this evening. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash.

0: दोस्तों, आज का हमारा सैनिक माधुरी कार्यक्रम यहीं पर समाप्त होता है। अगले हफ्ते आपसे फिर मुलाकात होगी। तब तक के लिए आज्ञा दीजिए आपकी दोस्त चंदना को। नमस्कार।
1: మీరు ఇంతవరకు శ్రీమతి కె చంద్ర నిర్వహణను సైనిక్ మాధురి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఇక వార్తల వివరంగా. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक

0: समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं। जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है। शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है।
1: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకతా హై. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చోం కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
1: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతోమంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన

0: గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార ఇంధన ధరలతో పాటు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హి సేవ 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడీతో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడీపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖింపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్ట్రంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు రాత్రి 7:45 మహిళల ఏషియన్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా పాకిస్తాన్లో జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లపై వింటారు. రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:10 దాటి 50 సెకండ్లు. ఈనాటి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 3:23.6 అనగా 927 కిలోహెడ్స్పై 2వ ప్రసారం ప్రారంభం. అంతవరకు 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రసారాలు కొనసాగుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఈరోజు అంటే సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. మరి ఈ సందర్భంలో ఈరోజు యువవాణి కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం తెలుసుకుందాం. అక్షరాల వెలుగులతో భవితను తీర్చిదిద్దే శిల్పి, జ్ఞానపు దివ్యలతో చీకట్లను పారద్రోలే మార్గదర్శి, అజ్ఞానపు మేఘాలను తొలగించి ఆకాశాల ఆశల ఆకాశాన్ని చూపే దిక్సూచి ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయులకు ఈ సందర్భంలో మన జీవిత రూపురేఖలను మార్చిన గురువులందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. తమ్ముడు చిత్రం నుండి రమణ గోగుల కోరస్ పాడిన ఈ పాటతో యువవాణి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

tak tak digi digi tak tak digi digi tak tak ta. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు అంతా చదివిన

స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంత, చదివిన క్రాఫ్ట్ కొంత.

దిగి దిగి తక తకతా, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన కాఫీ కొంత.

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మన దేశంలో ఈ రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామో మనలో చాలామందికి తెలుసు. భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఉద్దండ పండితుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం అయిన సెప్టెంబర్ 5 అంటే ఈ రోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. 1888 సెప్టెంబర్ 5 తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన రాధాకృష్ణన్ గారు కలకత్తా ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో తత్వశాస్త్ర ఆచార్యుడిగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞానబోధ చేశారు. ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కొందరు విద్యార్థులు ఆయన వద్దకు వెళ్ళి, గురువుగారు, మీ జన్మదినాన్ని మేము వైభవంగా జరుపుకుంటాం అని కోరారు. దానికి ఆయన చిరునవ్వుతో, నా జన్మదినాన్ని వేరుగా జరుపుకోవడం కంటే ఈ రోజును దేశంలోని ఉపాధ్యాయులందరినీ గౌరవించే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను ఇంకా ఎంతో సంతోషిస్తాను అని చెప్పారు. ఒక గొప్ప పండితుడు గురు పరంపరకు ఇచ్చిన అద్భుతమైన గౌరవం ఇది. అలా ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 జరుపుకోవడం ప్రారంభించాం. కార్యక్రమంలో ఇప్పుడు మాస్టర్ చిత్రం నుండి రాజేష్, కృష్ణంరాజు, మురళీధర్, చంద్ర పాడిన పాట మీకోసం సిద్ధంగా ఉంది.

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. యువవాణి కార్యక్రమంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఉత్తమమైన గురువు అంటే ఎవరు? ఈ రోజుల్లో మరి ఈ తరం వారు ఎవరిని ఉత్తమమైన గురువుగా పరిగణిస్తున్నారు అంటే, కేవలం పాఠ్యపుస్తకాల్లో విషయాలను బోర్డు మీద రాసి పరీక్షలకు మనల్ని సంసిద్ధం చేసేవారిని మాత్రమే ఉత్తమమైన గురువులు కాకుండా, ప్రేరణనిచ్చే మార్గదర్శి అంటే ఉత్తమ గురువు విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి వెలికితీస్తారు. నమ్మకాన్ని నింపే శిల్పి, నువ్వు సాధించగలవు అని మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారే నిజమైన ఉత్తమ ఉపాధ్యాయులు. జీవిత పాఠాలు నేర్పే మార్గదర్శి, జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో తెలిపే ప్రతి ఒక్కరూ కూడా ఉత్తమమైన గురువే. ఈ లక్షణాలతో మన జీవితంలో మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు, మనల్కి సరైన దిశానిర్దేశం చేసిన వారందరూ కూడా ఉత్తమమైన గురువులే. మరి ఉత్తమమైన విద్యార్థి అంటే ఎవరు? ఇది తెలుసుకునే ముందు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి MM కీరవాణి కోరస్ పాడిన ఈ పాట మీకోసం సిద్ధంగా ఉంది.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఉత్తమ విద్యార్థి అంటే ఎవరు? మరి ఒక ఉత్తమ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? జిజ్ఞాస ప్రగతికి మొదటి మెట్టు. జిజ్ఞాస ప్రశ్నలు అడగడానికి భయపడకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని నిరంతరం తపన పడేవాడే గొప్ప విద్యార్థి. వినయం క్రమశిక్షణ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, క్రమశిక్షణతో కూడిన నిరంతర శ్రమ మాత్రమే విజయానికి మార్గం చూపుతాయి. కృతజ్ఞతాభావం, గురువులు చూపిన బాటలో నడుస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే ఒక ఉత్తమమైన విద్యార్థి తమ గురువులకిచ్చే అతిపెద్ద గురుదక్షిణ. కార్యక్రమంలో సుందరకాండ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరస్ పాడిన పాట సిద్ధంగా ఉంది.

0: సుబ్బరాజు.
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజా
3: వచ్చాగా,
0: పాకిజా
3: ఆయే

0: ఎంవిఎస్
1: ఎస్ సార్
0: ఎస్విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవో సత్తుబాయి సత్యభామా.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మన జీవితంలో మొదటి గురువు అమ్మ, నాన్న. ఆ తర్వాత అక్షరాలు దిద్దించి ఆలోచనలకు పదులు పెట్టిన ఉపాధ్యాయులే మన గురువులు. వారు చెప్పిన పాఠాలు కానీ, వారు నేర్పిన విద్యాబుద్ధులు కానీ నిరంతరం మనకు మార్గదర్శకత్వం చేస్తూ ఉంటాయి. మనం ఏ దశలో ఉన్నా, ఏ దిశలో ఉన్నా కూడా మనకి వెన్నంటే ఉంటాయి. అటువంటి గురువులను ఈరోజు మనందరం స్మరించుకుందాం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అవకాశం ఉంటే వారి దగ్గర ఆశీస్సులు కూడా తీసుకుందాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మరొకసారి మీ అందరికీ మరియు ఉపాధ్యాయ లోకానికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.

ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ శీర్షికన కృత్రిం బుద్ధిమంతాకే యుగమే శిక్షాకి ప్రాసంగికత అనే అంశంపై డాక్టర్ ఏ అనిత గారి ప్రసంగం వింటారు. ఇదే కార్యక్రమంలో వికాసం శీర్షికన ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లారిటీ ఈ అంశంపై జి నందినీదేవి గారు చదివిన విషయాలు తెలుసుకుంటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:30. సంధ్యారాగాలు, మధురమైన సినీ గీతాలు వింటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నీకోసం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడిన ఈ పాటతో.

బొంబాయి పిరియడ్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. వినబోతున్న పాట నీరాజనం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట.

0: கண்ணை கண்ணண்ணா கண்டானந்தானா.
1: బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. వినబోతున్నది అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఆరాధన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. సంధ్యారాగాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:30. వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాతావరణం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34°C, కనిష్ట ఉష్ణోగ్రత 27.4°C. వర్షపాతం నామమాత్రంగా నమోదైంది. గాలిలో తేమ 80%. విశాఖపట్నం పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36.6°C, అత్యల్ప ఉష్ణోగ్రత 27.2°C. వర్షపాతం నామమాత్రంగా నమోదైంది. గాలిలో తేమ 71% నమోదైంది. వాతావరణ సూచన: ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులే లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకుమించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. సముద్రంలో చేపలు పెట్టే మత్స్యకారులకు ఆంధ్ర తీర ప్రాంతంలో, ఆంధ్ర ఇతర తీర ప్రాంతంలో సముద్రం పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:20 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: This is Akashvani, the news read by Valsa Williams. President Draupadi Murmu has said, a Vikasit Bharat will only be possible with quality education. She said a society that respects their teachers is a progressive society in right terms. The president was addressing the National Teachers Award Ceremony 2026 in New Delhi on the occasion of Teachers Day today. The president stressed that education is the most effective means of realizing the ideal of equality of opportunity enshrined in our constitution. She said the achievement of negligible primary school dropout rate has been made possible through the efforts of teachers.
1: हम सब देशवासी विकसित भारत के निर्माण के लक्ष्य की ओर आगे बढ़ रहे हैं। विश्व स्तरीय शिक्षा व्यवस्था के बल पर ही विकसित भारत का निर्माण संभव है। हमारे शिक्षक शिक्षा व्यवस्था में प्राणवायु का संचार करते हैं। हमारा ये प्रयास होना चाहिए कि हमारे देश में एक भी विद्यार्थी अच्छी शिक्षा के अवसर से वंचित ना हो।
0: Chief Justice of India, Justice Suryakant, today emphasized on the importance of the culture of healthy disagreement and deliberation. As a part of the ongoing BRICS Chief Justices Forum in New Delhi, Justice Suryakant addressed the delegations from BRICS member states and partner countries. He emphasized the timely and predictable delivery of justice is necessary. Justice Suryakant reminded how Nalanda University used to be the most eminent educational center where students and researchers from all over the world used to be admitted without any discrimination or barriers. He added that BRICS should also be known as the living Nalanda University. Finance Minister Nirmala Sitharaman has said India is increasingly confident in studying and reclaiming its own heritage from inscriptions and maritime trade to mathematics. Addressing the annual History Prize Award ceremony and the Dr. S. L. Bhairappa Memorial Lecture in New Delhi today, the Finance Minister said decolonization should mean expanding the historical archive, bringing in more languages and giving a wider circle of scholars a voice in interpreting the country's past. She said India is now self-assured and no longer waits for anyone else's permission to study and understand its own heritage. The chairperson of the African Union Commission, Mahmoud Ali Yusuf, has welcomed the United Nations General Assembly resolution that encourages the use of the Equal Earth Cartographic Projection in maps worldwide to replace the Mercator projection widely used so far, which distorts the sizes of continental landmasses. The UN General Assembly has voted to replace the traditional world map with one that reflects the size of Africa more accurately. The Correct the Map resolution, sponsored by Togo and backed by African Union members, passed with the support of 164 nations, including India. Floods continue to affect normal life in several parts of Bihar. The Ganga and several other major rivers are flowing above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penj Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Live, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశా చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ధి గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
5: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా.
4: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 మరో 3 డిఎస్సీ నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
6: ఎట్లయితే మొదటి డిఎస్సీ పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. 1 అక్టోబర్ నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈరోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి

0: భూపతిరా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ, రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్ధిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్ధిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంటు లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండేవాళ్ళం, వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
0: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందన్నారు. భావితరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటితరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సైతం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి దశ దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం

0: లో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. గుణవత్తాపూర్ణ శిక్షయైవ వికసిత భారతస్య నిర్మాణం సంభవేదితి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రాఖ్యాపయత్. అత్రావసరే సా 48 శిక్షకేభ్యః రాష్ట్రీయ పురస్కారానపి ప్రదత్తవతీ. ఛాత్రాణాం జీవన సంస్కారాయ పాఠ్యపుస్తకేభ్యః పరం గంతుం శిక్షకాన్ ప్రాచోదయత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సహ బాలకేషు పటల దర్శన వ్యసనస్య న్యూనీకరణాయ క్రీడా బహిరంగ ప్రవృత్తినాం చ సంవర్ధనాయ ఆహ్వానం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్ది సమారోహం సంబోధయిష్యతి. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమాని బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. జలౌఘ ప్రభావితాయ నేపాల దేశాయ భారతేన 95 టన్ పరిమితా సహాయతా సామగ్రీ ప్రేషితా. అపి చ మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఏ వర్గస్య అంతిమ రోమాంచక ద్వంద్వే అద్య రాత్రౌ దుబై నగరే చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ యోత్స్యతే భారతం. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య ఉదఘోషయత్ యత్ వికసిత భారతస్య స్వప్నః తదైవ సంపత్స్యతే యదా శిక్షా గుణవత్తాపూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరె నవదిల్ల్యాం ఆయోజితే 26,000 రాష్ట్రీయ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతి సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతిః ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధానే నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాస్సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక ఉత్కృష్టతా కౌశలసంవర్ధనం ఉద్యమితా చ రాష్ట్రస్య వికాసే నిర్ణాయకం యోగదానమావహంతి. భారతం జ్ఞానశక్తిం విధాయ జగతి కౌశలరాజనాధానిత్వేన ప్రతిష్ఠాపయితుం దేశస్య ప్రాథమికతా వర్తతే. సా ప్రతిపాదితవతి యత్ జ్ఞానం శక్త్యాః మహత్తరః స్రోతః అస్తి. యజ్జనం స్వాతంత్ర్యేణ చింతయితుం సువిజ్ఞాతాన్ నిర్ణయాన్ గ్రహీతుం రాష్ట్రవికాసే సార్థకం అవదానం దాతుం చ సామర్థం ప్రయచ్చతి. రాష్ట్రపతివర్య అవదత్ యత్ కర్తవ్యనిష్ఠాః శిక్షకాః రాష్ట్రనిర్మాణస్య అగ్రిమపంక్తౌ తిష్ఠంతః శిల్పినః సంతి.
2: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूँगा.
1: రాష్ట్రపతినా నారీణాం అధికార సంరక్షణాయ సావిత్రీబాయి ఫులే మహోదయాయాః పావన స్మృతిరపి సప్రశ్రయం సముద్భావితా. అత్రావసరే రాష్ట్రపతి మహోదయా రాష్ట్రీయ శిక్షక పురస్కారాన్ సమర్పయత్. 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః కేంద్ర సర్వకారస్య 6 స్వాయత్త సంఘటనేభ్యశ్చ చితాః 48 విద్యాలయీయాః అధ్యాపకాః ఏతాన్ పురస్కారాన్ ప్రాప్తవంతః. సహైవ రాష్ట్రపతిః ఉచ్చ శిక్షణ సంస్థానానాం అథ చ పాలిటెక్నిక్ సంస్థానానాం 21 ప్రాధ్యాపకేభ్యః రాష్ట్రీయ సమ్మానం ప్రాయచ్ఛత్.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యాపకాన్ సమాహూతవాన్ యత్తే కేవలం పాఠ్యపుస్తకేషు ఆత్మానం నబద్ధ్వా ఛాత్రాణాం జీవన సంస్కారే బాల్యభావస్య సురక్షాయై మహత్తరం దాయిత్వం నిర్వహేయుః. గతదినే నవదిల్ల్యాం రాష్ట్రీయ శిక్షక పురస్కార విజేతృభిః సహ సంవాదం కురవన్ శ్రీమోదీ ఏతాన్ విచారాన్ న్యరూపయత్. సామాజిక సంచారపటలే అస్య సంవాదస్య కతిపయాన్ దృశ్యక్షణాన్ సంయోజ్య ప్రేషితే కస్మిన్ సందేశే ప్రధానమంత్రిణా విశేషతయా బలం దత్తం యత్ శిక్షకాః సునిశ్చినుయుః యత్ ప్రత్యేకస్మిన్ ఛాత్రే విద్యమానః బాలకః సదా సజీవః తిష్ఠేత్, తదర్థం శిక్షకాః స్వాంతర్గతమపి బాల్యభావం రక్షయేయుః. సహ ప్రత్యపాదయత్ యత్ బాలకేషు వాస్తవిక పరివర్తనమానేతుం శిక్షకాః కేవలం పాఠ్యక్రమే సీమితాః న భూత్వా తేషాం సమగ్ర జీవనేన సహ ఏకీ భవేయుః.
1: मैं पूरी शिक्षा जगत से ये कहना चाहता हूँ कि हमें पहले से ज्यादा किताबों से बाहर निकल करके, सिलेबस से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़ेगा. बचपन मरने नहीं देना चाहिए और बचपन बनाए रखने का सबसे बड़ा काम टीचर कर सकते. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: స్వాస్థ్య సామాజిక ప్రకరణేషు కథయన్ శ్రీమోదీ బాలకేషు ప్రవర్ధమానాం పటల దర్శన వ్యసనం ప్రతి గభీరాం చింతాం ప్రకటితవాన్. అస్య పటల వ్యసనస్య ఉపశమనాయ సహ క్రీడా ప్రోత్సాహనం బహిః క్రీడా ప్రవృత్తిః సర్జనాత్మక కార్యాణి చ ప్రభావశాలినః ఉపాయాః సంతీతి వ్యచారయత్.
1: एक विषय है स्क्रीन टाइम. अब ये एक प्रकार का एडिक्शन है. मेरे मन में एक विचार आता है या तो वो बच्चा खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. खेल कूद मतलब वो वीडियो गेम नहीं, मैंने एक्चुअली मैदान में वो खेलना, तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता. और ऐसे में क्रिएटिविटी की तरफ हम बच्चों को जितना ज्यादा जोड़ेंगे, और हमने ऐसे कुछ न कुछ कार्यक्रमों को आदत बनानी चाहिए.
0: సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానిం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య శిక్షక దివసావసరే రాష్ట్రపతినః ద్రౌపదీ ముర్ము వర్యాయాః ఏకం వశిష్టం ఆలేఖం సామాజిక సంచారపటలే ప్రాసారయత్. స్వీయ సందేశే శ్రీమోదీ అలిఖత్ యత్ అయమాలేఖః అధ్యాపనకర్మ మానవతాయాః నవనిర్మాణస్య స్వతంత్ర చింతనస్య జిజ్ఞాసాభావస్య చ ప్రవర్ధనార్థం పవిత్రకార్యత్వేన సవిస్తరం ప్రస్తౌతి. సహ న్యరూపయత్ యత్ రాష్ట్రపతిః ఛాత్రాన్ ఉత్తమం మానవరూపేణ నిర్మాతుం శిక్షకాణాం సమాహ్వానం కృతవతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్ది సమారోహం సోత్సాహం భాగం భజిష్యతి. అత్రావసరే శ్రీమోదీ సభామపి సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య శీర్షఘటక రూపేణ ప్రతిష్ఠితః శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యేతత్ భారతస్య ఉచ్చశిక్షాసంస్థానేషు అగ్రగణ్యః మన్యతే. విదేశమంత్రాలయః అవదత్ యత్ నేపాలదేశస్య జలాప్లావితాత్ త్రిశూలీయాపణక్షేత్రాత్ పంచవర్షీయ బాలకేన సహ ఇతోపి త్రయః భారతీయాః నాగరికాః రక్షితాః. యేన రక్షితానాం భారతీయానాం సంఖ్యా 179 అభవత్. MEA ప్రవక్తా రణధీర జాయసవాలః హ్యః అవదత్ యత్ 75 యావత్ భారతీయాః నాగరికాః లుప్తాః సంతి. ప్రవక్తా అవదత్ యత్ గత మాసస్య 26 దినాంకే నేపాలదేశే వినాశకారి ఆకస్మిక జలాప్లావనాత్ ఆరభ్య భారతేన నేపాలదేశాయ ప్రాయః 95 టన్మితా సహాయతా సామగ్రీ ప్రేషితా. విదేశమంత్రాలయస్య ప్రవక్తా అవదత్ యత్ నేపాలస్య సర్వకారస్య ఆవశ్యకతానుసారం భారతం నేపాలాయ నిరంతరం సాహాయ్యం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః అద్య స్వస్థమతభిన్నతాయాః విచార విమర్శస్య చ సంస్కృతేః మహత్వం అధోరేఖితవాన్. నవదిల్ల్యాం ఆయుక్ష్యమాణస్య బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశానాం మంచస్య అంశత్వేన భారతస్య ముఖ్య న్యాయాధీశేన అద్య బ్రీక్స్ సదస్య రాష్ట్రాణాం సహభాగీ రాష్ట్రాణాం చ ప్రతినిధిమండలం సంబోధితం. సమయోచితం పూర్వానుమేయం చ న్యాయదానం ఆవశ్యకమితి సహ అస్మిన్ విషయే బలం ప్రదత్తవాన్. सः स्मरणम् अकरोत् यत् कथं नालन्दा विश्वविद्यालयः

0: विद्यालयः अत्यन्तं प्रख्यातं शैक्षणिककेन्द्रम् आसीत् यत्र समग्रविश्वस्य छात्राः संशोधकाः च विना कस्यापि भेदभावेन बाधया वा प्रवेशिताः आसन्। महिलानाम् एशिया चषक 20x20 प्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिमरोमाञ्चकद्वन्द्वे अद्य रात्रौ दुबई नगरे चिरप्रतिद्वन्द्विना पाकिस्तानेन सह भारतं योत्स्यते इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:30. సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా కృత్రిమ బుద్ధిమంతా కే యుగ్మే శిక్షాకి ప్రసంగికత, ఈ అంశంపై డాక్టర్ ఏ అనిత గారి ప్రసంగం వింటారు.
3: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హే ప్రస్తుత హే హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునెంగే డాక్టర్ కే అనిత సే కృత్రిమ బుద్ధిమత్త కే యుగ్ మే శిక్షక్ కి ప్రసంగికత పర్ ఎక్ వార్త.
4: ఆజ్ కా యుగ్ విజ్ఞాన్ అభూతపూర్వ తకనీక్ और निरंतर होते नए नए नवाचारों का युग है. आज AI केवल वैज्ञानिकों की प्रयोगशालाओं तक सीमित नहीं है. यह हमारे जीवन के हर पहलू में रच बस चुका है. यह हमारे स्मार्टफोन में मौजूद वर्चुअल सहायकों में है, हमारे कार्यालयों के कंप्यूटरों में है, जटिल सर्जरी करते अस्पतालों में, बड़े बड़े उद्योगों में उत्पादन की कमान संभाल रहा है. और अब इसने शिक्षा के क्षेत्र में भी अत्यंत तेजी से अपनी उपस्थिति दर्ज कराई है. आज का विद्यार्थी अपनी किसी भी समस्या के समाधान के लिए केवल अपनी पाठ्यपुस्तकों या पुस्तकालयों पर निर्भर नहीं है, वह AI आधारित टूल्स का उपयोग कर रहा है. विद्यार्थी AI से प्रश्न पूछ रहे हैं और पलक झपकते ही सटीक उत्तर प्राप्त कर रहे हैं. कठिन से कठिन प्रोजेक्ट्स, निबंध और असाइनमेंट्स तैयार कर रहे हैं. दुनिया भर की नई नई भाषाएं और कोडिंग सीख रहे हैं. यहाँ तक कि उच्च स्तरीय शोध कार्यों में डेटा का विश्लेषण करने के लिए AI से सहायता प्राप्त कर रहे हैं. वास्तव में आज दुनिया भर के विचारकों, शिक्षाविदों, अभिभावकों और स्वयं विद्यार्थियों के मन में यह प्रश्न क्रौंद रहा है, क्या आने वाले भविष्य में AI शिक्षक का स्थान ले लेगी? क्या रोबोट, स्वचालित सॉफ्टवेयर और कंप्यूटर हमारी कक्षाओं के गुरुओं को प्रतिस्थापित कर देंगे? क्या आने वाली पीढ़ियों को अब स्कूलों और शिक्षकों की आवश्यकता नहीं होगी? मित्रों, इस प्रश्न का उत्तर केवल तकनीकी दृष्टि से नहीं बल्कि एक गहरे मानवीय, सामाजिक और मनोवैज्ञानिक दृष्टिकोण से समझना होगा. हमें सबसे पहले यह मौलिक अंतर समझना होगा कि ज्ञान या सूचना देना और शिक्षा देना ये दो बिल्कुल अलग अलग बातें हैं. ज्ञान या सूचना पुस्तकों से मिल सकती हैं, इंटरनेट के विकिपीडिया से मिल सकती हैं और AI के चैटबॉट से भी मिल सकती हैं, लेकिन शिक्षा केवल और केवल एक जीवित, संवेदनशील और सहृदय शिक्षा से ही, शिक्षक से ही प्राप्त हो सकती है. क्योंकि शिक्षा का संबंध केवल मस्तिष्क को डेटा से भरने या परीक्षा पास करने भर से नहीं है. शिक्षा का सीधा और गहरा संबंध मनुष्य के मन, उसके हृदय, उसकी आत्मा और उसके चरित्र निर्माण से है. भारतीय संस्कृति और हमारे प्राचीन ग्रंथों ने सदैव गुरु को सर्वोच्च स्थान दिया है. गुरु को केवल एक अध्यापक नहीं बल्कि अज्ञान रूप

0: करने में समय बचा सकती हैं और इस बचे हुए समय का उपयोग शिक्षक अपने विद्यार्थियों से संवाद करने, उनकी व्यक्तिगत समस्याओं को सुनने और उनका मार्गदर्शन करने में कर सकता है। एक आधुनिक और दूरदर्शी शिक्षक वही हैं जो स्वयं भी निरंतर सीखता रहता है। पहला, एक नई तकनीकों और डिजिटल संसाधनों को बिना किसी झिझक के अपनाता है। दूसरा, स्मार्ट क्लासरूम में AI टूल्स का उपयोग पठन पाठन को रोचक बनाने के लिए करता है। और तीसरा एवं सबसे महत्वपूर्ण, वह अपने विद्यार्थियों को यह सिखाता है कि तकनीक का सही उपयोग मानव कल्याण के लिए कैसे किया जाए, ना कि विनाश के लिए। भारत की राष्ट्रीय शिक्षा नीति 2020 भी हमें इसी दिशा में आगे बढ़ने की प्रेरणा देती है। यह नीति जहां एक ओर आधुनिक तकनीक और डिजिटल साक्षरता के व्यापक उपयोग पर बल देती है, वहीं दूसरी ओर मूल्य आधारित शिक्षा, रचनात्मक चिंतन और समग्र व्यक्तित्व विकास को सर्वोपरि मानती है। इस पूरी व्यवस्था के केंद्र में शिक्षक को ही रखा गया है। आने वाले समय में आज का विद्यार्थी AI और आधुनिक तकनीकों का व्यापक उपयोग करेगा, इसमें कोई संदेश नहीं है, लेकिन वह अपने जीवन का आदर्श किसे बनाएगा? वह कठिन और विपरीत परिस्थितियों में संबल और प्रेरणा किससे लेगा? वह जीवन के संस्कार, दया, करुणा और मानवीय संवेदनाएं कहाँ से सीखेगा? इन सभी प्रश्नों का केवल और केवल एक ही उत्तर है, शिक्षक। हमेशा याद रखिए, AI बुद्धिमान हो सकती है लेकिन संवेदनशील नहीं। AI तेज हो सकती है लेकिन दूरदर्शी नहीं। AI ढेर सारी सूचना दे सकती है लेकिन संस्कार नहीं दे सकती। AI हर प्रश्न का उत्तर दे सकती है लेकिन जीवन का अंतिम उद्देश्य नहीं बता सकती। इसलिए कृत्रिम बुद्धिमत्ता के इस स्वर्णिम युग में भी शिक्षक की भूमिका समाप्त नहीं हुई है, बल्कि उनकी जिम्मेदारी और अधिक महत्वपूर्ण, चुनौतीपूर्ण और गरिमापूर्ण हो गई है।
1: अभी आप सुन रहे थे डॉक्टर के अनिता से कृत्रिम बुद्धिमत्ता के युग में शिक्षक की प्रासंगिकता पर एक वार्ता। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए। वेर मिस्टेक मैडम, एनी मिस्टेक हैपन?
2: సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ విన్నారు. ఫిట్నెస్ మంత్ర కార్యక్రమంలో ఈరోజు మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు, చురుగ్గా ఉంచుకునేందుకు డైలీ రొటీన్ ఏం ఫాలో అవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. శరీరం ఫిట్గా ఉంటే రోజు గడుస్తుంది, మనస్సు ఫిట్గా ఉంటేనే జీవితం అద్భుతంగా సాగుతుంది. మనం రోజు జిమ్లు, డైటింగ్, వెయిట్ లాస్, సిక్స్ ప్యాక్ ఇలా రకరకాలైన ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మన శరీరాన్ని నడిపించే మానసిక ఆరోగ్యం గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాం అనేది మన అందరం ఆలోచించాలి. మనసు ఒత్తిడితో ఉంటే మంచి డైట్ తీసుకున్నా శరీరం పూర్తి స్థాయిలో సహకరించలేదు. అందుకే మనం రోజు మన రోజువారీ రొటీన్లో మైండ్ సెట్ ఫిట్నెస్ మై మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఉదయం లేవగానే ఫోన్ నోటిఫికేషన్లు చూడడం కాస్త పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఒక 5 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా దీర్ఘశ్వాస తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి రోజంతా ఫ్రెష్గా ఉండడానికి అవసరమైన డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. బాడీకి డంబెల్స్ ఎలాంటివో బ్రెయిన్కి ఫజిల్స్ కూడా అంతే ఉపయోగంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడల్లా ఫజిల్స్, సుడోకు, పద్యాలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెదడులోని న్యూరాళ్ళు చురుగ్గా పనిచేస్తాయి. రోజులో సాధ్యమైనంత వరకు స్క్రీన్ టైం తగ్గించడం మన మనస్సుకు మనం ఇచ్చే పెద్ద బహుమతి. పని మధ్యలో ప్రతి 1 గంటకు 2 నిమిషాలు కళ్ళకు విశ్రాంతినివ్వడం వల్ల మనస్సు కూడా విశ్రాంతికి లోనవుతుంది. శరీరానికే కాదు ఆలోచనలకు కూడా డైట్ ముఖ్యమే. Omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే బాదం, వాల్నట్స్, గ్రీన్ టీ మరియు పుష్కలంగా నీళ్లు తాగడం వల్ల మెదడు యొక్క అలసట గణనీయంగా తగ్గుతుంది. ఫిట్నెస్ అంటే కేవలం కండరాలు పెంచడం మాత్రమే కాదు, ప్రతికూల ఆలోచనల నుండి మన మనస్సును కాపాడుకోవడం. బాడీకి జిమ్ ఎలాంటిదో మనస్సుకు ప్రశాంతత మరియు పాజిటివ్ ఆలోచనలు కూడా అటువంటివే. అందుకే మనం కూడా ప్రతిరోజు

0: మైండ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మన జీవితాన్ని కూడా ఆనందంగా ఆరోగ్యంగా గడుపుదాం. ఫిట్నెస్ మంత్రం విన్నారు, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ప్రేమలో పావని కళ్యాణ్ ఈ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన ఈ పాట మీకోసం సిద్ధంగా ఉంది.

0: సాయం సమీరం కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు వికాసం శీర్షికన అంతర్జాతీయ స్పష్టత దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లారిటీ, ఈ అంశంపై జి నందినీదేవ్ గారు చదివిన విషయాలు వింటారు.
1: అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎన్నో సమస్యలకు కారణం మనకు ఏ విషయంపై అవగాహన, స్పష్టత లేకపోవడం. ఏ విషయాన్నైనా స్పష్టంగా అర్థం చేసుకోకపోవడం, స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణమే. అందుకే ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లారిటీ, అంతర్జాతీయ స్పష్టత దినోత్సవం గురించి తెలుసుకుందాం. స్పష్టత అంటే కేవలం ఒక విషయాన్ని సరిగ్గా చూడటం కాదు. మన ఆలోచనల్లో, మన మాటలో, మన లక్ష్యంలో, మనం తీసుకునే నిర్ణయంలో స్పష్టత ఉండాలి. ఈ ప్రశ్నలకు మనం నిజాయితీగా సమాధానాలు చెప్పుకోగలిగితే మన జీవితంలో చాలా విషయాలు స్పష్టమవుతాయి. ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, దాన్ని అంగీకరించి సరిదిద్దుకోవడం కూడా స్పష్టమైన ఆలోచనకు గుర్తు. అలాగే ఇతరులు మాట్లాడుతున్నప్పుడు కూడా పూర్తిగా వినాలి. మనం సగం విని మిగతాది మనమే ఊహించుకుంటే సమస్యలు వస్తాయి. అంటే వినడం కూడా ఒక స్పష్టతే. ఈ రోజుల్లో సోషల్ మీడియా మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. ఎన్నో మెసేజ్లు, వీడియోలు, వార్తలు వస్తుంటాయి. వీటిని ఇతరులకు పంపే ముందు అందులో నిజమైన సమాచారం ఏది, తప్పుడు సమాచారం ఏది తెలుసుకుని పంపించడం చాలా అవసరం. మన జీవితంలో విజయం సాధించడానికి, విషయాలను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి, కష్టపడే తత్వం కావాలి, పట్టుదల కావాలి, వీటన్నింటికీ మించి స్పష్టత కావాలి. మన మనసులో ఉన్న విషయాన్ని సరిగ్గా చెప్పకపోతే అపార్థాలు రావచ్చు, చిన్న సమస్యలు పెద్దవిగా మారవచ్చు. ప్రశాంతమైన మనసు స్పష్టమైన ఆలోచనకు సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజు కొంత సమయం మన కోసం మనం కేటాయించుకోవాలి. పుస్తకం చదవడం, ధ్యానం చేయడం, ప్రకృతిలో కొంతసేపు గడపడం, ప్రశాంతంగా మన ఆలోచనలను పరిశీలించుకోవడం ద్వారా మనసును తేలికగా ఉంచుకోవచ్చు. స్పష్టమైన ఆలోచన మంచి నిర్ణయాన్ని ఇస్తుంది. స్పష్టమైన మాట మంచి సంబంధాన్ని ఇస్తుంది. స్పష్టమైన లక్ష్యం మంచి భవిష్యత్తునిస్తుంది. కాబట్టి మన జీవితంలో గందరగోళాన్ని తగ్గించుకుందాం. మన ఆలోచనల్లో, మాటల్లో, లక్ష్యాల్లో స్పష్టత తెచ్చుకుందాం. ఎందుకంటే స్పష్టత ఉన్న చోటే సరైన దిశ ఉంటుంది, దిశ ఉన్న చోటే విజయానికి అవకాశం ఉంటుంది.
0: వికాసం శీర్షికన ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లారిటీ, ఈ అంశంపై జి నందినీదేవి గారు చదివిన విషయం తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక పాటతో ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ప్రేమం చిత్రం నుండి విజయ్ యేసుదాస్ పాడిన పాట మీకోసం సిద్ధంగా ఉంది.

ప్రసారంలో రాత్రి 7:15 కిసాన్ వాణి వింటారు. ఈ కార్యక్రమంలో చేపల వేటలో ట్రాన్స్పాండర్స్, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుక, ఉపయోగాలు ఈ అంశంపై ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ చీఫ్ మెరైన్ ఇంజనీర్ సిహెచ్ ధనుంజయరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం వ్యవసాయ సమాచారం, జానపద గీతం కూడా ఇదే కార్యక్రమంలో వినవచ్చు. రాత్రి 8 ప్రసారమయ్యే సంస్కృత ప్రసంగంలో గురుదేవోభవ శ్రీ నేయిగాపుల కృష్ణగారి సంస్కృత ప్రసంగం వింటారు. రాత్రి 10 ప్రసారమయ్యే జాతీయ సంగీత విభావరి కార్యక్రమంలో విద్వాన్ కాళీప్రసాద్ బాబు గారి మృదంగ లయ విన్యాసం వింటారు పక్వాజ్ విఠల్ రాజ్పురా గారు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6 దేశభక్తి గీతం హిమగిరి శిఖరం బృందగానం వింటారు. రచన శ్రీ కవికొండల వెంకటరావు గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మేలుకొలుపు, సూర్యదండకం, సన్నుతి గీతాలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు. 6:35 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో నేలకు బలమిచ్చే పదార్థాలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఈ మాసపు పాటలో కొత్త చిగురు తొడిగిందట ఆమెని ఈ పాట రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, సంగీతం శ్రీ కలకా కృష్ణమోహన్ గారు, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రఖ్యాత శాస్త్రవేత్త జాన్ డాల్టన్ గారు, ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణులు పెరుగు శివారెడ్డి గారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం లేఖావళి వింటారు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. 10:30 ఆప్కీ మన్పసంద్ హిందీ చిత్రగీతాలతో కూడిన కార్యక్రమం వింటారు. 12:40 ప్రసారమయ్యే భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్వి సత్యనారాయణమ్మ గారు పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో పౌష్టికాహార ఆవశ్యకత ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ టి గాయత్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి. 2:31 బాలభారతి కార్యక్రమంలో విజయనగరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. రాత్రి ప్రసారమయ్యే పల్లెసీమల కార్యక్రమంలో వివిధ పంటల్లో జీవనియంత్రణ పద్ధతుల వాడుకలో సమస్యలు పరిష్కారాలు ఈ అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష గారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ జానపద గీతం, వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 10:00 ప్రసారమయ్యే రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి గానం వింటారు. ఇవి ఈనాటి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య విశేషాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక వార్తల వివరంగా. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శ కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పెహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నహీ కే బరాబర్ హే. ఏ ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: चुने गए सुजोग्यों प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్ట్రపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్ట్రపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ధ స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదరేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యలు

పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యక్షుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న యువత కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్ధంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గలంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న, శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కళ సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:15. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
1: पुतला बोल रहे?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: पर हम तो सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच
0: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మొదటిగా చేపల వేటలో ట్రాన్స్పాండర్స్, అలాగే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుక ఉపయోగాలు గురించి విశాఖపట్నం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా అధిపతి శ్రీ సిహెచ్ ధనంజయరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
4: వాతావరణంలో అప్పుడప్పుడు విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ముఖ్యంగా ప్రభావితం అయ్యే వాళ్లలో మత్స్యకారులు మనం ముందు చెప్పుకోవాలి. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ తుఫాను ప్రభావం వల్ల కానీ, సముద్రంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల వల్ల కానీ వాళ్ళ ప్రాణాలకి ముప్పు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇదంతా ఆలోచించి శాస్త్రవేత్తలు కొన్ని రకాలైనటువంటి పరికరాలను కూడా వాళ్ళ కోసం సిద్ధం చేశారు. దీన్ని ప్రభుత్వం వారు కూడా మరి మత్స్యకారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కొన్ని స్కీముల ద్వారా వాళ్ళకి అందించడం కూడా జరుగుతూ ఉంది. అసలు ఒక మత్స్యకారుడు మరపడవుల్లో మరి లోపలికి వెళ్ళి చాలా సముద్రం మధ్యలోకి వెళ్ళి మరి చేపల వేట కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేసినప్పుడు అతను సురక్షితంగా ఉండాలి అంటే ఏ పరికరాలు అతనితో ఉండాలి, ఏ విధంగా వాటిని సద్వినియోగపరచుకోవాలి, ఇంధనం సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళిన వాళ్ళు చాలా ఆలస్యంగా మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతకాలం దాకా మరి వాళ్ళని వాళ్ళు అలాగే వాళ్ళ పడవల్ని పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మత్స్యకారులు తెలుసుకోవాల్సినట్లు అవసరం ఉంది. అందుకే ఈరోజు ఆకాశవాణి కిసాన్ వాణి కార్యక్రమంలో అసలు మత్స్యకారులకి పడవలతో పాటు తీసుకెళ్లాల్సినటువంటి పరికరాలు ఏంటి, ఇంధన పొదుపు ఏ విధంగా చేసుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అనే అంశం సంబంధించి మనకి ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అధిపతి శ్రీ ధనంజయరావు గారు మనతో ఉన్నారు. ధనంజయరావు గారు మెకానికల్ మెరైన్ ఇంజనీర్ కూడా, విశాఖ జోనల్ బేస్ హెడ్ కూడా, బెంగాలు, ఒరిస్సా, ఏపీ ఈ తీర ప్రాంతానికి సంబంధించి అన్నిటికి కూడా పరిశోధనలు చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. ధనంజయరావు గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: ప్రధానంగా ఒక మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్తున్నాడు, మరి ఎన్నో కుటుంబాలు అతనితో ఉంటాయి, అతను లోపలికి వెళ్ళిన తర్వాత సురక్షితంగా వెనక్కి రావాలి అంటే అతని బోటుతో పాటుగా ఏం తీసుకెళ్తే బాగుంటుంది?
5: సురక్షితంగా వాళ్ళ బోటుకు తీసుకురావటానికి భారత ప్రభుత్వం గత సంవత్సర కాలం

0: లో ట్రాన్స్పాండర్ సింగ్కి చాలా మరపడవలు నడిపే మత్స్యకారులందరికీ అందచేయడం జరిగింది. ఈ ట్రాన్స్పాండర్ ద్వారా వాళ్ళకి ఏ విపత్కరమైన పరిస్థితి ఎదురైతే వాళ్ళు దాన్ని ఒక బటన్ నొక్కితే అది శాటిలైట్ ద్వారా కంట్రోల్ కేంద్రానికి వెళ్ళి దాని నుంచి సమాచారం ఎవరైతే రిస్క్ చేసుకుంటారో, ప్రస్తుతం మన భారతదేశంలో భారతీయ తీర రక్షక దళం వారు ఈ విషయంలో యాక్షన్ తీసుకొని ఎక్కడ పడవ మూలిగింది ఏంటనేది ఆ లొకేషన్ కూడా ఆ ట్రాన్స్పాండర్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అది తక్కువ సమయంలో అక్కడ చేరుకొని అక్కడ చుట్టుపక్కల గస్తీలో ఉన్న షిప్పులు కానీ లేదంటే హార్బర్లో రెడీగా ఉన్న షిప్ని పంపించి వాళ్ళని రక్షించడం జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడడం జరుగుతుంది.
1: ధనంజయరావు గారు, ఈ ట్రాన్స్పాండర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ సమాచారాన్ని తీరరక్షక దళానికి అందిస్తుంది?
0: ఈ ట్రాన్స్పాండర్కి ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక ట్రాన్స్మిట్ చేసే ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఈ రెండు షిప్లో పెట్టిన తర్వాత వీళ్ళకి ఒక బటన్ ఉంటుంది, అది మొబైల్కి ఇంటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు కూడా పంపించవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు.
1: అంటే తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు,
0: తీర ప్రాంతం ఉన్న వాళ్ళకి మెసేజ్ ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి టెక్స్ట్ మెసేజ్ తీసుకోవచ్చు. తర్వాత విపత్కర పరిస్థితులను దాంట్లో కొన్ని ప్రత్యేకమైన స్విచ్లు అమర్చడం జరిగింది, దాని ద్వారా వాళ్ళు ప్రెస్ చేయగలిగితే అది ట్రాన్స్పాండర్ ద్వారా శాటిలైట్ చేరుకుని శాటిలైట్ నుంచి కేంద్రానికి కంట్రోల్ కేంద్రానికి చేరిన తర్వాత అది దానికి తగిన దగ్గరలో ఉన్న తీరరక్షక దళానికి సమాచారం అందుతుంది, వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని రక్షించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.
1: ఇంత మంచి పరికరం కదా, మరి ఇది కొనుక్కోవాలంటే ఖరీదైద్దా?
0: ఇది చాలా ఖరీదైంది, అందుకే భారత ప్రభుత్వం ఉచితంగా అందరికీ మత్స్యకారులందరికీ అందజేయడం జరుగుతుంది.
1: అంటే ఉచితంగా ఇస్తారు?
0: ఉచితంగానే ఇవ్వడం జరిగింది.
1: ఎవరెవరికి ఇస్తారు?
0: మరపడవలు నడిపే మత్స్యకారులందరికీ, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసిన మరపడవలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేసింది.
1: మరి సముద్రంలో పోయినప్పుడు అప్పుడప్పటికీ కూడా మనం ఈ తుఫాన్ల సమయంలో కానీ ఒకసారి ఇతర సమయాల్లో కూడా మరి పడవలు మునిగిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు అనేటువంటి వార్తలు ఇంకా ఎందుకు వస్తున్నాయి?
0: దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మత్స్యకారులు ఈ ట్రాన్స్పాండర్ని తీసుకువెళ్ళటం జరగటం లేదు, వాళ్ళు ఇక్కడే ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే సమాచారం తీరరక్షక దళం వారికి చేరటం లేదు.
1: ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటారు మీరు?
0: దీనికి కారణం ఏంటంటే మా సంస్థ ద్వారా మేము అవగాహన సదస్సుల ద్వారా మేము మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. వారు చెప్పేది ఏంటంటే ఇది బ్యాటరీ ఉంది, తర్వాత ఏమో ఈ ట్రాన్స్పాండర్ పెట్టాలంటే స్థలాన్ని ఆక్రమిస్తుంది పడవలు, దానివల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల మేము దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ చేయటం అన్నది ఇదంతా మాకు అనువుగా లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్ళటం లేదు. తీసుకెళ్ళకపోతే మరి అరే విపత్కర పరిస్థితుల్లో లొకేషన్ తెలియకపోతే ఇమీడియట్గా వాళ్ళని రక్షించే అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇదే కారణం ఈ మధ్యకాలంలో మనకి విశాఖపట్నం తీర ప్రాంతంలో 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి, సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది.
1: అంటే ఇంత ఉపయోగకరమైనటువంటి పరికరం కదా, అది మరి స్థలాన్ని తీసుకుంటుంది కొంత అనేటువంటి విషయం ఎంతవరకు నిజమంటారు? అది
0: ఎంతవరకు నిజమని అంటే వాళ్ళు మత్స్యకారులు చెప్పిన మాటల్లో మనం నమ్మాల్సి వస్తుంది. అలాగే స్థలం లేకపోవడం అంటూ ఉండదు, ఎందుకంటే
1: మరపడలు పెద్దవి కదా.
0: పెద్దవే మరపడలు, పెద్దవి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు స్థలం ఉంటేనే వాళ్ళు దాని రిజిస్ట్రేషన్కి
1: ఒప్పుకుంటారు,
0: ఒప్పుకోవడం జరుగుతుంది. సో అది మత్స్యకారులు దాన్ని ఒక వాళ్ళ ప్రాణాన్ని కాపాడే ఆయుధంగా
1: వాడుకోవాలన్నది
0: ముఖ్య ఉద్దేశం. భారత ప్రభుత్వం కూడా అదే ప్రయత్నంతోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ముఖ్యం కానీ ఇంకా వరకు కాదు కదా, అది వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే భారత ప్రభుత్వం కోరిక.
1: ఇప్పుడు మీరు సర్వేలు చేస్తూ ఉంటారు కదా, సముద్రంలోకి వెళ్ళి చేపలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమున్నాయి చేస్తూ ఉంటారు, వాటితో పాటుగా ఈ మత్స్యకారులు ఈ ట్రాన్స్పాండర్లు వాడకపోవటానికి ఇతర రకాలైనటువంటి సమస్యలు, అంటే సముద్రం మధ్యలోకి పోయినప్పుడు బ్యాటరీలు సరిగ్గా పనిచేయకపోవడం కానీ లేకపోతే ఇతర రకాల సమస్యలు ఏమైనా రావడానికి ఆస్కారాలు ఉన్నాయా?
0: ఆస్కారాలు ఉన్నాయి. బ్యాటరీ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఒక కవర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టి నీరు తగలకున్నా, సముద్రం నీరు తగలకున్నా కొంచెం సురక్షితంగా ఉంచి ఆ ట్రాన్స్పాండర్ని కూడా జాగ్రత్తగా ఒక పోలికి కట్టి దానికి అది దెబ్బ తినకుండా ఉండేటట్టు చూసుకుంటేనే అది వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. ఆ బాధ్యత వారిదే, ఎవరు బోట్లో ఉన్నారో వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అది ఎంతసేపు పనిచేస్తుంది?
0: బ్యాటరీ పెద్ద సమయం ఏం పట్టదు, ఇంటి దగ్గర ఖర్చు కూడా ఏమి ఉండదు, బ్యాటరీకి అయ్యే ఖర్చు కూడా ఏమి ఉండదు. సో అది తీసుకొని వెళ్తే వాళ్ళకి అది వాడటం తక్కువ ఉంటుంది కాబట్టి వాడుకుని బట్టి అది వీళ్ళు 5 రోజులు పడవలో ఉన్న వారం రోజుల పడవలో ఉన్నా ఏమి ప్రాబ్లం ఉండదు, ఆ సప్లై సరిపోతుంది వాళ్ళకి.
1: అంటే ట్రాన్స్పాండర్ వాడినప్పుడే దాని ఛార్జ్ అయిపోతుంది,
0: దాని ఛార్జ్ దాని వినియోగంలోకి వస్తుంది బ్యాటరీ. అంతవరకు అది విద్యుత్ శక్తితో ఉంటుంది.

0: ఉందండి. ఒకవేళ మీరు అన్నట్టుగా బ్యాటరీలు తీసుకెళ్ళటం సమస్య అనుకున్నట్టు, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవకాశాలు ఏమి లేవా?
1: ప్రత్యామ్నాయ అవకాశాలు అంటే సోలార్ శక్తిని వినియోగించుకోవడానికి ఒక అవకాశం ఉంది. దీనిలో ఒక నష్టం రాత్రిపూట సమస్యగా ఉంటుంది. అయితే చిన్న బ్యాటరీలను ఛార్జ్ చేసుకొని తక్కువ పవర్తో చిన్న బ్యాటరీ ద్వారా చేయటానికి పరిశోధకులు ముందుకొచ్చి మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటే బాగుంటుందని మా ఆలోచన. అది మేము తెలియపరచడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాడకందారు వాడి చూపిస్తే దాని మీద పరిశోధనలు జరిగి మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాడకందారు ఉత్సాహాన్ని చూపించకపోతే ఆ పరిశోధకులు కూడా ఉత్సాహం ఉండదు అన్నది మా అభిప్రాయం.
0: ఇప్పుడు మరి వీళ్ళకి అవగాహన ఇంకా కావాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది మత్స్యకారులకి. ఎవరు సహాయం తీసుకొని వీళ్ళకి అవగాహన కల్పిస్తే బాగుంటుంది? మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలు ఏదైనా చేయలేవా?
1: అదే, వాళ్లే ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహించాలి. సహకార సంఘాలే ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తేనే వాళ్ళకి వేదంలా ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఇది మరింత విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతుందని ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: ఇకపోతే మనము సముద్రంలోకి వెళ్ళినప్పుడు మరి ఇంధనాన్ని నింపుకొని వెళ్తాం, డీజిల్ ఏదో, ఇది మరి బాగా ఎక్కువ కాలం రావాలన్నా వృధా కాకుండా ఉండాలన్నా మరి ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మీరు మెరైన్ ఇంజనీరు,
1: అవును,
0: మీరు ఏదైనా సలహాలు ఇస్తారా?
1: ఓ, దీంట్లో ప్రత్యామ్నాయంగా ఏంటంటే ఇంజన్ ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్ణీత సమయానికి డీకార్బనైజ్ చేసుకోవటం, తర్వాత దానికి సంబంధించిన ఫిల్టర్లు మార్చడం జరిగితే ఇంధన పొదుపు పెరుగుతుంది. తర్వాత చిన్న చిన్న వృధా ఉంటే దాన్ని అరికట్టి దాని ద్వారా రోజు ఒక లీటర్ మిగిల్చగలిగిన 365 రోజులు 365 లీటర్లు మిగులుతాయి కాబట్టి అది చాలా ఎక్కువ ఆదా చేసుకున్నట్టు అవుతుంది. ఆ విధంగా ఇంధన పొదుపు అవుతుంది. తర్వాత దీంతోపాటు ప్రత్యామ్నాయం ఏంటంటే వీళ్ళు గాలి వాటుగా పడవను తీసుకో వెళ్ళగలిగితే వాళ్ళకి ఇంధన ఖర్చు తగ్గుతుంది,
0: పొదుపు అవుతుంది, అనవసరంగా ఎక్కువ ఖర్చు కాదు.
1: తర్వాత ప్రొపెల్లర్ కి సంబంధించినంత వరకు ప్రొపెల్లర్ బ్లేడ్ అరిగిపోతే దాన్ని కొత్త బ్లేడ్తో మారిస్తే ఇంజిన్ కి పడవ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, థ్రస్ట్ బాగా దొరుకుతుంది, అదొకటి. తర్వాత ఆ ప్రొపెల్లర్ సంబంధించిన బేరింగ్లు అరిగిపోతే వాటిని మార్చుకొని చేయగలిగితే ఇంధనం వృధా తగ్గుతుంది. సో ఇది ప్రత్యామ్నాయంగా వాళ్ళు చేయాల్సిన ఎప్పటికప్పుడు ఆ ఇంజిన్ తర్వాత దానికి సంబంధించిన పరికరాలని పరీక్షించుకొని వాటికి తగిన
0: మార్పులు
1: చేసుకుంటే మంచిదని మా అభిప్రాయం.
0: సాధారణంగా చిన్న బోట్లకు తెర చేపలు కట్టుకుని పోతా ఉంటారు, అసలు ఏమి ఇంధనం అవసరం లేదు, ఏమి ఖర్చు ఉండదు. మరి పెద్ద బోట్లకు కూడా ఏదన్నా అలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా?
1: అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు హైబ్రిడ్ కార్లు అని వచ్చాయి, బ్యాటరీ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది. సో బాగా ఇంజిన్ లోడ్ లేనప్పుడు బ్యాటరీతో నడుస్తుంది, లోడ్ ఉన్నప్పుడు ఇంజిన్తో నడుస్తుంది. అలాగే మన మత్స్యకారులు కూడాను ఒక తెరచేప లాంటిది మరపడవలకి ఇంజిన్తో పాటు తెరచేప అమర్చగలిగి దాన్ని సద్వినియోగంలో తెచ్చుకోగలిగితే వీళ్ళకి ఎంతో ఇంధన పొదుపు పెరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు ఇంజిన్ వాడతారు, అవసరం లేనప్పుడు తెరచేపను వాడి ఆ విధంగా వాళ్ళు చేయడానికి అవకాశం. దానికి ఏంటంటే వాళ్లే ముందుకొచ్చి ఏం చేయాలన్నది పరిశోధకులకి, ఇంజనీర్స్కి, వీళ్ళందరికీ చెప్పగలిగితే వాళ్ళు దాన్ని డిజైన్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాడకం దారే ఇక్కడ ముఖ్యం.
0: నిజమే,
1: తన నుంచి ప్రోత్సాహం వస్తేనే తనకి కావాలి అని అంటేనే కానీ పరిశోధకులు కూడా ముందుకు వెళ్ళలేరు.
0: అంటే అంత పెద్ద మరబోటుకి తెరచాప ఉపయోగపడుతుందా?
1: ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు పూర్వకాలంలో మీరు తెరచాపల మీద నడిచే
0: తిడ్లు
1: ఉండే కానీ తెరచాపే ముఖ్యమైన సాధనంగా ఉండేది. అది ఇప్పుడు మనం వదిలేసాం, ఎందుకంటే మనకి ఇంధనం వచ్చిన తర్వాత మనం దాన్ని మర్చిపోవడం జరిగింది. అది మళ్ళీ వాడుకలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే ఖర్చు బాగా పెరుగుతుంది కాబట్టి.
0: అవును, ఇక మెరబోట్లు అంటే పెద్దగా ఉంటాయి కదా. మామూలుగా మనం రోడ్ల మీద ఈ సోలార్ లైట్లు పెట్టుకుంటుంటాం, పొలాల్లో కూడా ఇంజన్లు నడవటానికి, బోర్లు నడవటానికి సోలార్ ప్యానెళ్ళు పెట్టుకుంటున్నాం. మరి బోట్ల మీద కూడా సోలార్ పెట్టుకుంటే మనకి భవిష్యత్తులో ఖర్చు తగ్గిద్ది కదా.
1: ఇది కూడా మంచి ఆలోచనే, కానీ దీని మీద కూడా ఏంటంటే ఆ బోటు స్ట్రక్చర్ని కొంచెం గట్టిగా తయారు చేయగలిగి ఈ సోలార్ ప్యానెళ్ళు పెట్టుకొని దాని ద్వారా వచ్చే విద్యుత్ ద్వారా మోటార్ నడిపి పడవ నేను ముందుకు తీసుకెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. దాని మీద కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఇందులో కూడాను ఈ మన పడవల్ని వాడేవాళ్ళు ఈ ఇంధన ఖర్చు తగ్గడానికి ఈ మార్గాన్ని మాకు కల్పించండి అని అడిగి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వం కూడా దాని మీద పరిశోధన జరిపించి మరింత నాణ్యమైన ఆ సోలార్ ప్యానల్ని అమర్చి వాళ్ళకి ఈ తక్కువ ఖర్చుతో నడిపే పడవలు తయారు చేయడానికి ముందుకొస్తుంది.
0: అంటే ఇప్పుడు మత్స్యకారులు పరిశోధనా స్థానాలు మీలాంటి వాటికి కానీ లేకపోతే సిఎంఎఫ్ఆర్ఐ లాంటి వాటికి కానీ వచ్చి చెప్పాలంటారా? అవగాహన సదస్సుల్లో అడగటం.
1: అదే వాళ్లే అడగాల అవగాహన.

0: సదస్సులో వాళ్లే వచ్చి ముందుకొచ్చి మాకు ఈ ప్రత్యామ్నాయాలు కావాలి, మీరు దీని మీద పరిశోధన జరపండి అని చెప్పేసి అడగలిగితేనే బాగుంటుందని మా అభిప్రాయం.
1: ఇక మత్స్య సహకార సంఘాలు పాత్ర, ముఖ్యంగా మత్స్యకారుల రక్షణకి, మత్స్యకారులు మరి వాళ్ళ సంక్షేమానికి ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం?
0: ప్రతిరోజు వాళ్లే వాళ్ళకి ముఖాముఖి ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తేనే వాళ్ళకి మంచి అభిప్రాయం, వాళ్ళకి వాళ్ళ బుర్రలో దూరుతుంది. ఎందుకంటే వాళ్ళ మనుషులు చెప్తున్నప్పుడు బయట నుంచి ప్రభుత్వ రంగాల ప్రభుత్వ సంస్థలు ఎవరు చెప్పినా వాళ్ళు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళు మత్స్య సహకార సంఘాల ద్వారానే మనం ఈ దీన్ని మరింత ఎక్కువగా వాళ్ళకి చెప్పి ఇది మీరు వాడితే మీ ప్రాణాలు కాపాడుతుందని చెప్పడం ద్వారానే ఈ ట్రాన్స్పాండర్స్ కానీ ఇటువంటి ఇంధన పొదుపు విషయాలైనా ఏవైనా వాళ్ళకి చేరుతాయన్నది మీ మంచి ఆలోచన.
1: బాగుందండి. సముద్రపు అలల నుంచి మరి ఈ తీర ప్రాంతంలో శక్తిని ఉత్పత్తి చేయొచ్చు అంటుంటారు. సముద్రం మధ్యలో కూడా ఏదన్నా అవకాశం ఉంటుంది అట్లా?
0: సముద్రం మధ్యలో కూడా అది దాని మీద విస్తృతమైన పరిశోధన ప్రపంచంలో జరిగింది. చిన్న చిన్న అలల ద్వారా కూడా కొంత విద్యుక్తిని తయారు చేయడం అవుతుంది. దాన్ని కూడా వినియోగంలో తీసుకురాగలిగితే మరింత మత్స్యకారులకు ఉపయోగపడుతుంది.
1: అంటే మొత్తం మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులు కూడా చక్కగా వినియోగించుకోవాలి అన్ని రకాలుగా.
0: అంతే,
1: ఇటు ట్రాన్స్పాండర్లు కానివ్వండి, ఇటు సోలార్ ప్యానెల్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళు వాడేటువంటి డీజిల్ ఇంజన్లు అయినా సరే సరిగ్గా పనిచేయాలంటే చిన్న చిన్న జాగ్రత్తలతోటి వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని మీరు అన్నట్టుగా ప్రొపల్లర్స్ కానీ లేకపోతే

0: మంచి మంచి విషయాలు. ముఖ్యంగా మత్స్యకారులు వాళ్ళ ప్రాణరక్షణ కోసం ఎలాంటి ట్రాన్స్పాండర్లను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, అలాగే వాళ్ళు గనక అడిగితే సోలార్ ప్యానళ్ళు కానీ లేకపోతే మరి ఈ తెరచాపలు కానీ లేకపోతే ఈ మీరు అన్నట్టుగా ఈ అలలను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కరెంట్ను ఉత్పత్తి చేసేటువంటి పరికరాలు కానీ ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి.
1: అవునండి,
0: వాళ్ళు ముందుకు వస్తే
1: వాళ్ళ పాత్రే ఎక్కువగా ఉంది దీంట్లో.
0: మరి మత్స్యకారులు ఎలా ఉత్సాహం చూపు, ముఖ్యంగా మత్స్య సహకార సంఘాలు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిద్దామండి. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మత్స్యకారుల రక్షణకి ట్రాన్స్పాండర్లను చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు అండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు చేపల వేటలో ట్రాన్స్పాండర్స్, అలాగే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుక ఉపయోగాల గురించి విశాఖపట్నం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా అధిపతి శ్రీ ధనంజయరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: అపనా.
0: ఏం చిట్టమ్మా?
3: పోయినసారి నాకు వరిలో గిడసబారిపోయి మొక్కలన్నీ సరిగా పెరగకుండా పెరుగులు కూడా ఎక్కువ రాలా. ఈసారి నాకు అలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: ఇది జింక్ ధాతు లోపం చిట్టమ్మా. మనం గమనిస్తే పైనుంచి మూడో ఆకు నాలుగో ఆకు మీద మొదట తుప్పు మచ్చలు కనిపిస్తాయి.
3: తుప్పు మచ్చలు కనిపించాయి నిజమే.
0: ఆ తర్వాత మొక్కలు సరిగ్గా ఎదగవు, పిలకలు సరిగ్గా రావు.
3: అవును,
0: మనం ఆకును గనక వంచితే టపక్క నిరిగిపోతుంది
3: పెళుసుగా.
0: ఇట్లాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ఆఖరి దిక్కులోను దమ్ములోను ఒక ఎకరాకు 20 కిలోలు జింక్ సల్ఫేట్ గనక వేసుకుంటే మనకి ఈ సమస్య రాదు.
3: అంటే జింక్ సల్ఫేట్ వేసుకోవాలంటాం.
0: ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జింక్ సల్ఫేట్ ని బాసన ఎరువులతో కలపకుండా 2-3 రోజులు అటో ఇటో ఎడంగా వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు.
3: సరే అప్పన్న, ఈసారి అదే చేస్తాను నువ్వు చెప్పినట్టు.
0: ఖచ్చితంగా చెయ్యి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.
4: శివ శివమూర్తి.

ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా రస్తకుంటపాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కొబ్బరి మరియు పామ్ ఆయిల్ను ఆశించు రుగోజ్ వల్యాకారపు తెల్లదోమ యొక్క యాజమాన్యం గురించి అందించిన సూచనలు విందాము. ఈ రుగోజ్ సర్పిలాకార తెల్లదోమ సాధారణంగా కనిపించే తెల్లదోమ కంటే 3 రెట్లు పెద్దవిగా ఉంటుంది. వీటి రెక్కలపై లేత గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. తెల్లదోమ ఆశించే పంటలు ఏంటంటే అరటి, జామ, సపోటా, జీడి మామిడి, సీతాఫలం, మామిడి, బాదం, పనస, బత్తాయి మరియు అలంకార ముక్కలైన మందారం, పోక చెట్లను కూడా ఆశిస్తుంది. ఇప్పుడు తెల్లదోమ నష్టపరిచే లక్షణాల గురించి తెలుసుకుందాం. తెల్లదోమ ఆకుల మీద మరియు లేత కాయల మీద సర్పిలాకార వలయాలను తెల్లటి దూది వంటి పదార్థంతో ఏర్పరుస్తుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. తల్లి పురుగు తేనెలాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తుంది. దీనిమీద క్యాప్నోడియం అనే బూజు తెగులు నల్లటి మసిలా ఏర్పడి ఆకులపైన మరియు అంతర పంటల మీద వృద్ధి చెందుతుంది. ఆకుల మీద ఏర్పడిన మసి వల్ల కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం కలుగుతుంది. తద్వారా కాయ ఎదుగుదల మరియు దిగుబడి క్షీణించే అవకాశం ఉంది. రుగోస్ తెల్లదోమ వర్షాభావ పరిస్థితుల్లో తీవ్రతరం అవుతుంది. ఎక్కువ వర్షాన్ని, తేమ వాతావరణాన్ని అవి తట్టుకోలేవు. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీలు అంతకంటే ఎక్కువ పెరిగితే తెల్లదోమ విజృంభణకు దోహదం చేస్తుంది. ఇప్పుడు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా నిఘా మరియు పర్యవేక్షణ చేయాలి. కనీసం వారానికోసారి క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలి. సహజ పరాన్నజీవి అయిన ఎన్కార్సియా యొక్క వృద్ధి

0: పసుపు లైట్ ట్రాప్లను ఎకరాకు ఒకటి చొప్పున పెట్టి ఉధృతిని పర్యవేక్షించాలి. ఇప్పుడు జీవనియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. అనేక స్వదేశీ పరాన బుక్కులు ఈ తెల్లదోమను ఆహారంగా తీసుకోవడం గమనించబడింది. వీటిలో సూడోమల్లాడా, సైబోసెఫాలస్, డయాడిప్లోసిస్ మొదలగు జీవాలు ఈ తెల్లదోమను ఆహారంగా తీసుకుంటాయి. డైకోక్రైసా యాస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. అందుకే దీని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశల్లోనే చెట్ల ఆకుల అడుగు భాగానికి అతికించాలి. గ్రీన్ లేస్ఫింగ్ అంటే క్రైసోపెర్లా. దీని యొక్క ఒకటవ దశ లార్వాలను ఎకరాకు 4,000 చొప్పున విడుదల చేయడం వల్ల తెల్లదోమను నియంత్రించవచ్చు. కీటకాలను అరికట్టే శీలింద్రమైన ఐసీరియా ఫిమాసోరోసా, దీనిని లీటర్ నీటికి 5 గ్రాముల పొడి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే తెల్లదోమ ఆశించిన కొబ్బరి మొక్కలను నాటడం మానుకోవాలి. సిఫార్సు మేరకు మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. మట్టి పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను ఉపయోగించాలి. పురుగు స్థాయి ఎక్కువగా ఉన్నచో అజాదిరాగటిన్ 10,000 ppmను 1 ml చొప్పున లేదా 0.5% వేప నూనె 10 గ్రాములను 1 లీటర్ నీటికి కొంచెం సబ్బుతో కలిపి ఆకుల అడుగు భాగాన పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. మసిమంగు నివారణకు 1% గంజిపొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఆ ద్రవణాన్ని మసిబూజు ఆశించిన భాగాలపై పిచికారీ చేయాలి. మీరింతవరకు రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కొబ్బరి మరియు పామ్ ఆయిల్ను ఆశించే రుగోస్ వల్యాకారపు తెల్లదోమ యొక్క యాజమాన్యం గురించి అందించిన సూచనలు విన్నారు.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్ల హిందీ భాషల్లో ఆల్ ఇండియా రేడియో

సెట్స్ ద్వారా వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ఎప్పటిలాగే రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:46. స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి హరిహరన్ కౌసల్య జతగా పాడిన పాట మీకోసం సిద్ధంగా ఉంది.

స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని సినిమా పాటలు 8:15 రాత్రి 9:30 కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు గురుదేవో భవ శ్రీ నేయిగాపుల కృష్ణగారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: భారతీయ సంస్కృతౌ గురోః స్థానం అద్వితీయం వర్తతే. గురుః ఇతి శబ్దే ఏవ గరిమా ఇత్యర్థః ద్యోచ్యతే. గురోః స్థానం సర్వోత్కృష్టం సర్వమాన్యత్వంచ భజతే. గుకారః అంధకారవాచకః రుకారః తస్య వినాశకః. అజ్ఞానాంధకారం నాశయిత్వా జ్ఞానజ్యోతిం ప్రకాశయతి ఇతి కారణతః గురుశబ్దః సార్థక్యం భవతి. భారతదేశే ప్రాచీనకాలాదపి సర్వసంప్రదాయేషు గురుపరంపరా అనుసృతమాణా వర్తతే. అధ్యయన ప్రారంభే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గురవే నమః ఇతి ప్రస్తూయతే. గురుః త్రిమూర్తిస్వరూపః సాక్షాత్ పరబ్రహ్మస్వరూపశ్చ ఇతి తస్య అర్థః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఏవం వేదమాత్ర మాతాపిత్రోః అనంతరస్థానం గురవే ప్రదత్తం. గురుం దైవరూపేణ మంతవ్యం. అపార జ్ఞాననిధిః, వేదవిభక్త, అష్టాదశపురాణకర్త, భారత భాగవత బ్రహ్మసూత్రాది రచయిత శ్రీ వేదవ్యాస మహర్షి, సమస్త భారతీయానాం జ్ఞానప్రదాత ఇతి కారణేన గురుః ఇతి మాన్యతే. తస్య జన్మదివసః ఆషాఢపూర్ణిమా, గురుపూర్ణిమా ఇత్యపి ప్రథిత. తస్మిన్ దివసే సకల సంప్రదాయ గురుపరంపరా పూజితా భవతి. వినా గురుం స్వయం న కోపి పూర్ణత్వం యాతి. గురుః అస్మాకం జీవనగమనే మార్గదర్శకః, జ్ఞానప్రదాత, స్ఫూర్తిప్రదాత చ. పూర్వకాలే ఛాత్రాః ఉచ్చనీచ నిమ్న ఉన్నత తరతమ భేదభావం విహాయ గురుకులే గురుశుశ్రూషయా సకలవిధ విద్యా కౌశలాన్ అధిగచ్చంతి స్మ. తత్ర లౌకిక, పారలౌకిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాన్ తే శిక్షితుం పారయంతి స్మ. అవతార పురుషాః శ్రీరామ, శ్రీకృష్ణాది ప్రభృతి, ఆదిశంకర, వివేకానందాది లోకోత్తర పురుషాణాం పర్యంతం గురూణాం భూమిక మహతీ వర్తతే. శ్రీరామచంద్రస్య వశిష్ఠ విశ్వామిత్రౌ, శ్రీకృష్ణస్య సాందీపని మహర్షి, ఆదిశంకరస్య గోవింద భగవత్పాదాః, స్వామీ వివేకానందస్య శ్రీరామకృష్ణ పరమహంసః, భక్త కబీర్దాసస్య శ్రీరామానందః ఏవం ప్రత్యేకస్య మహాత్మనః పృష్ఠభాగే గురుః స్థిత్వా తాన్ అనుగృహీతవాన్. అధునాతనకాలే అధ్యాపకః ఆచార్యః ఇతి నామ్నా ఏ లౌకిక విద్యా బోధకాః సంతి తే అపి గురురూపేణ సమ్మాన్యంతే. వివిధ జీవనావశ్యకాని కౌశలాన్ని పాఠయిత్వా ఛాత్రాన్ ఉన్నతస్థానే స్థాపయంతి. దేశస్య సర్వాంగీణ వికాసే అధ్యాపకాః మహతీం భూమికాం నిభాలయంతి. భావి భారత పౌరాః కక్షా ప్రకోష్ఠేషు ఏవ నిర్మీయంతే ఇతి నెహ్రూమహోదయస్య ఉక్తిః అత్ర ఉల్లేఖనీయా. సత్యమేవ తద్వచనం. భావి భారత రూపశిల్పి గురుః ఏవ ఇత్యత్ర నాస్తి సంశయలేశః. మాననీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోదయస్య జన్మదివసం అశేష భారతావనిః అధ్యాపక దినోత్సవేన సమాచరతి. యతః సః సకల అధ్యాపకవర్గస్య ఆదర్శప్రాయః ఉత్తమ అధ్యాపకః. భారతమాతుః పుత్రరత్నోయం మహాశయః తమిళనాడురాజ్యే తిరుత్తణి పట్టణే సంప్రదాయ వైదిక పరివారే అష్ట అశీత్యుత్తర అష్టాదశశతమే వర్షే సెప్టెంబర్ మాసస్య పంచమదినాంకే ప్రాదురభూత్. జన్మనైవ అత్యంత కుశాగ్రబుద్ధిః. పూర్వజాః నెల్లూరు జనపదస్థ సర్వేపల్లి గ్రామవాసినః ఇతి కారణేన తేషాం గృహనామ సర్వేపల్లి ఇతి సార్థకం జాతం. శ్రీరాధాకృష్ణన్ న కేవలం పండితః, తత్వవేత్త, వేదాంతి, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుగ్రంథకర్త చ, తతోపి మహాన్ దేశభక్తః. తస్య వృత్తిః ప్రవృత్తిశ్చ బోధనం. అయం దేశ విదేశేషు ప్రతిష్ఠిత విద్యాలయేషు స్వబోధన కౌశలేన అశేష ఛాత్రాన్ ఉత్తేజితవాన్. భారతదేశస్య అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇత్యనేన భూషితవాన్. అపి చ భారతస్య అత్యున్నత రాష్ట్రపతి పదవీం అపి అధిష్ఠితవాన్. ఏతాదృశ మహాన్ గుణసంపన్నః ఉపాధ్యాయ వృత్తిం పవిత్రతమాం పరిగణితవాన్. యదా స్వశిష్యాః స్వజన్మదినం అత్యంత ఆడంబరేణ మహోత్సవరూపేణ సమాచరితుం ఉత్సుకాః భవంతి తదా తాన్ వారయిత్వా యది స్వజన్మతిథిం ఉపాధ్యాయదినోత్సవేన మానయంతి చేత్ తదేవ మమ అత్యంత ఆనందకరః భవిష్యతీతి సూచితవాన్. తదారభ్య

ప్రతివర్షం అస్మిన్ దివసే గురుపూజోత్సవ సమాచర్యతే. జ్ఞానప్రదాత్రే గురవే వయం సర్వదా కృతజ్ఞా భవేమ. భారతీయ సంస్కృతి గురువుకు సాక్షాత్ పరబ్రహ్మ స్థానాన్నిచ్చి గౌరవించింది. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్నిచ్చి దేవుడుగా కొలవమంది వేదమాత. గురువు అనే పదంలోనే గరిమ ఉంది. శ్రీరామ, శ్రీకృష్ణాది అవతార పురుషులు, ఆదిశంకర, వివేకానందాది ఆధునిక ఆధ్యాత్మిక తత్వవేత్తలు గురు సన్నిధిలో సుశిక్షితులైన వారే కదా. గురువు లేనిదే విద్యరాదు, విద్యరానిదే విలువలేదు. జీవన కౌశలాలతో పాటు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలను బోధించి వ్యక్తి సర్వాంగీణ వికాసానికి దోహదపడే మార్గదర్శి గురువు. గురుపరంపర అనాదిగా వస్తున్నదే. అపార జ్ఞాననిధి అయిన వ్యాసమహర్షి అనంత జ్ఞానపినిధిని అనగా భారత, భాగవత, పురాణ, బ్రహ్మసూత్రాల రూపంలో అందించి గురుస్థానాన్ని పొందాడు. అతని జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమగా వాసిగాంచింది. అయితే ఆధునిక కాలంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సెప్టెంబర్ 5వ తేదీని గురుపూజోత్సవంగా జరుపుకుంటుంది విద్యార్థిలోకం. డాక్టర్ రాధాకృష్ణన్ తమిళనాడులో తిరుత్తని పట్టణంలో తెలుగు మూలాలున్న కుటుంబంలో జన్మించారు. మహామేధావి, అపార జ్ఞాన సంపన్నుడు, తత్వవేత్త, భారతరత్న మహోన్నత పురస్కార గ్రహీత, అత్యున్నత రాష్ట్రపదవిని అలంకరించిన సమున్నత వ్యక్తి, విదేశాల్లో సైతం భారతీయ వేదాంత డిండిమను మ్రోగించిన ధీశాలి, బోధనను వృత్తిగా ప్రవృత్తిగా మలుచుకున్న ఆదర్శ ఉపాధ్యాయుడు. తనకు భారత రాష్ట్రపతి పదవి కంటే ఉపాధ్యాయుడుగా ఉండి పిల్లలకు పాఠాలను బోధించడంలోనే అపారమైన తృప్తి కలుగుతుందని చెప్పేవారు. శిష్యులు వారి జన్మదినాన్ని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు తన జన్మదినం అధ్యాపక దినోత్సవంగా జరపమని కోరడం అధ్యాపక వృత్తిపై ఆయనకున్న అపార గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుంది. తదాదిగా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటుంది అధ్యాపక విద్యార్థిలోకం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓమిత్యేకాక్షరం యత్ ప్రణవమభిహితం బ్రహ్మతత్వం సమస్తం తద్ధ్యానైకాగ్రచిత్తస్తదభవదమలం యస్తపస్తప్తదేహ జ్ఞానానందస్వరూపం ఘనతరకరుణాసాగరం సర్వగమ్యం మలయాళస్వామినం తం మహితగుణయుతం మంత్రమూర్తిం భజేహం. గురుః న కేవలం లౌకిక జ్ఞానదాత, అపి చ పారలౌకిక పరమార్థ జ్ఞాన ప్రదాత చ. సః అస్మాన్ పరమాత్మానం దర్శయతి. గురుం వినా అస్మాకం జ్ఞానం న లభ్యతే. గురుః అత్యంత కరుణాసాగరః, సః సమదర్శి, తస్య భేదభావః న భవతి, సర్వత్ర ఆత్మదర్శనం కరోతి. ఏకః దీపః అన్యద్దీపం యదా యథా జ్వాలయతి తథా గురుః శిష్యం అపి సద్గురుం కర్తుం ప్రభవతి. సః ఏవ పరమగురుః సద్గురుః ఇతి చ కథ్యతే. తాదృశ గురవః భారతదేశే బహవః ఆసన్, సంతి, భవిష్యంతి చ. గురోః ఆరాధనా కిం ఇత్యుచ్యతే చేత్ గుర్వాదేహ అనుకూలాచరణం ఏవ ఆరాధనం ఇతి కథ్యతే. యథా గురుః ఆదిశతి తథా శిష్యః

0: వర్తితవ్యః. గురోః ఆజ్ఞాం కదాపి సహ అతిక్రాంతుం న ప్రభవతి. ఏవం గురుం సాక్షాత్ త్రిమూర్తిస్వరూపః అథవా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపః ఇతి శిష్యః మత్వా తం దైవసదృశం మత్వా పూజయితవ్యం. తథైవ శిష్యః ఉత్తమ శిష్యః భవతి. డాక్టర్ రాధాకృష్ణన్ గారి మాటల్లో ఉపాధ్యాయుడు అంటే మనల్ని మనంతట మనం ఆలోచించుకోవడానికి సహాయపడేవాడే నిజమైన గురువు. ఆయన తన విద్యార్థులకు సమాచారాన్ని సమర్థవంతంగా ఎలా అందించాలో తెలిసిన అత్యంత జ్ఞానవంతమైన ఉపాధ్యాయుడని ప్రొఫెసర్ యమునాచార్య గుర్తు చేసుకున్నారు. అజ్ఞానతిమిర అంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకట్లో కొట్టుముట్టాడేటువంటి సామాన్యులకు జ్ఞానమనే అంజనాన్ని కళ్ళకు పూసి కళ్ళను తెరిపించి లోకాన్ని దర్శింపజేసేటువంటి ఉత్తమ వ్యక్తే గురువు. అలాంటి గురువుకు సదా నమస్సులు అని మన భారతీయ సంస్కృతి ఎలుగెత్తి చాటింది. తస్మై శ్రీ గురవే నమః. అందరూ గురువుకు తమ యొక్క కృతజ్ఞత వందనాలను సమర్పించుకునేటువంటి పవిత్రమైన రోజు సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం.
1: ఇంతవరకు మీరు గురుదేవోభవ శ్రీ నెయ్యగాపుల కృష్ణ గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్ల హిందీ భాషలలో ఆల్ ఇండియా రేడియో సెట్స్ ద్వారా వినవచ్చు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం 8:30 నుంచి తెలుగు హిందీ ఆంగ్ల వార్త ప్రసారం అనంతరం అంటే 9:15 నుంచి మళ్ళీ వ్యాఖ్యానాన్ని రేడియో సెట్స్ ద్వారా వినవచ్చు. ఇదే సమయంలో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా సీతారామయ్య గారు మనవరాలు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ బారు. They lost their lives for the sake of love. Poor fellows. But we will live for the glory of love forever and

ఆహా చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. వినబోతున్నది అల్లుడు గారు చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర జతగా పాడిన పాట.

స్వరమాలిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. వార్తల వివరాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది

0: ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్ష పెహలే 4.5% థా, అబ్ యే డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే. దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా, విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో హీ ఉపలబ్ధ హోతా హే.
0: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ, పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచనా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలేబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయే రఖనే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
0: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవ ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత వనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344 చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనల్స్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
3: ఇండియా టుడే ఇస్ సెల్ఫ్ అష్యూర్డ్ అండ్ క్వైట్ అన్అపోలజెటిక్ అబౌట్ ఇట్. వి ఆర్ రీడింగ్ అవర్ ఇన్స్క్రిప్షన్స్ అగైన్, గోయింగ్ బ్యాక్ టు అవర్ మ్యాథమెటిక్స్, టెల్లింగ్ దీస్

0: stories with real pleasure as well as real precision. This, I think, is what decolonization ought to mean. Have the final word. And together, let us carry India forward into this golden era of intellectual Swaraj.
1: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల T20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. వాతావరణం. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా, బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నిరీక్షణ చిత్రం కోసం S. జానకి పాడిన పాట.

మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. వినబోతున్నది గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన పాట.

ముత్యాల ముగ్గు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. వినబోతున్న పాట బంగారు తిమ్మరాజు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్ల హిందీ భాషలలో ఆల్ ఇండియా రేడియో హెడ్సెట్స్ ద్వారా వినవచ్చు. ఈ కార్యక్రమం మ్యాచ్ ముగిసే వరకు ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత అన్వేషణ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట.

శ్రోతలకు గమనిక. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్ల హిందీ భాషల్లో ఆల్ ఇండియా రేడియో రేడియో సెట్స్లో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత విభాగ కార్యక్రమంలో విద్వాన్ కాళీప్రసాద్ బాబు గారి మృదంగ లయ విన్యాసం వింటారు. పక్వాడ విఠల్ రాజ్పుర గారు

0: ఆఫ్ ద ఇల్లిస్ట్రస్ వారణాసి మ్యూజికల్ లీనియేజ్. హీ రిప్రజెంట్స్ ద రిచ్ సౌత్ ఇండియన్ మృదంగం ట్రెడిషన్. ఇన్ టునైట్స్ బ్రాడ్కాస్ట్, విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు ఈజ్ సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై VSP గాయత్రి శివాని.
1: విద్వాన్ శ్రీ వారాణసి కాళీప్రసాద్ బాబు అప్ని మృతంగం లయ విన్యాస్ కా ఆరంభ చతురస్ర జాతి త్రిపుట్ తాల్ సే కర్ రహే హై.
0: విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు బిగిన్స్ హిస్ మృదంగ లయ విన్యాసం విత్ చతురస్ర జాతి త్రిపుట తాళం.

మహేష్ చక్రధార్ ప్రస్తుతే తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు.

తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర తాగిడ్ దగ్గర

सुनिए।

ఫర్మాయిషి చక్రధా.

యమునా కేతట మంద మంద గతి చలి జాత వర్షపాన దురాలే లచకత తిరకత చలత పాత చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీరా ధారాధారాధా యమునా కేతట మంద మంద గతి చలి జా వృషపాన దురాలే లచకత తిరకత చలత పాత చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీరా ధారాధారాధా యమునా కేతట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలి లచకత తిరకత చలత బాంక చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీరా ధారా.

శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్. శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్. శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: heavy debris, water and mud from inside the tunnel. Ambassador of India to Nepal, Naveen Srivastav, said today work was also underway to construct an access road from nearby Syafrubesi to the tunnel portal to facilitate the rescue operation. In a social media post, Mr. Srivastav elaborated that given the difficult terrain and narrow valley, heavy helicopter usage is not possible. India continues to assist Nepal in the humanitarian assistance and disaster relief (HADR) operations in the country. Meanwhile, the death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. The India Meteorological Department has forecast heavy rainfall over northern and northeastern states, sub-Himalayan West Bengal, Bihar, East Rajasthan, Delhi and Madhya Pradesh till Monday. Thunderstorms accompanied with lightning and gusty winds are likely over Jammu and Kashmir, Ladakh, Rajasthan, West Bengal, interior Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal and Andaman and Nicobar Islands for the next 2 days. In women's cricket, India defeated Pakistan by 7 wickets in a Group A match of the 2020 Asia Cup at Dubai International Stadium in UAE tonight. Pakistan had set a target of 56 runs for India. India achieved the target, comfortably scoring 57 for 3 wickets in 8.7 overs. Electing to bat first, Pakistan were all out for 55 in 18.1 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే దేశభక్తి గీతం హిమగిరి శిఖరం బృందగానం వింటారు. రచన శ్రీ కవికొండల వెంకట్రావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మేలుకొల్పు, సూర్యదండకం, సన్నతి గీతాలు వింటారు. 6:30 ప్రసారమయ్యే చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో నేలకు బలమిచ్చే పదార్థాలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ప్రసారమయ్యే నేటిమాట కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త జాన్ డాల్టన్, ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణులు పెరుగు శివారెడ్డి గారిల జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. అనంతరం లేఖావళి ప్రసారమవుతుంది. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. 10:30 ప్రసారమయ్యే ఆప్కీ మన్పసంద్ హిందీ చిత్రగీతాలతో కూడిన కార్యక్రమం వింటారు. 11:00 మధురిమా, 12:10 మధుమంజరి వింటారు. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్వి సత్యనారాయణమ్మ గారు పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. 1:33 ప్రసారమయ్యే మహిళవాణి కార్యక్రమంలో పౌష్టికాహార ఆవశ్యకత, ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ టి గాయత్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి. 2:30 బాలభారతి కార్యక్రమంలో విజయనగరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం వింటారు. 7:15 రాత్రి ప్రసారమయ్యే పల్లెసీమల కార్యక్రమంలో వివిధ పంటల్లో జీవనియంత్రణ పద్ధతులు, వాడుకలో సమస్యలు, పరిష్కారాలు, ఈ అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి గానం వింటారు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు.

ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండబోదు. ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:14. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:51 మళ్ళీ తిరిగి మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీడియం వేవ్ ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ప్రారంభమయ్యేంత వరకు నమస్కారాలతో సెలవు. శుభరాత్రి. జై హింద్.